ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 201.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 12వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు.

ఆకాశవాణి సమయం 6 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: Rainbow 101.9.
1: నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్తో. స్టూడియో క్లిక్ టైం 6:11 అండ్ ద డేట్ టుడే ఈజ్ 3rd of August 2026 అండ్ ద డే ఈజ్ మండే. ఈరోజు సోమవారం కాబట్టి షోని తలుచుకుంటూ భక్తి పాటలతో మన డేని మన షోని స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నిలయంలో సమయం 6:21 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ ఈరోజు మనం క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో దేవుని గుట్ట ఆలయం గురించి తెలుసుకుందాం. అంటే తెలంగాణలో దాగి ఉన్న అద్భుతమైన శివాలయం అన్నమాట ఇది. ఇది ఎక్కడుందంటే ములుగు జిల్లాలోని కొత్తూరు గ్రామం సమీపంలోని అడవుల మధ్య ఉన్న ఈ దేవుని గుట్ట ఆలయం తెలంగాణలో అత్యంత అరుదైనదని అండ్ కానీ పెద్దగా గుర్తింపు పొందని పురాతనమైన దేవాలయాలు ఇది ఒకటి అన్నమాట. అయితే ఈ పాట తర్వాత ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అండ్ ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం చెప్తాను. సో స్ట్రీట్ ఇండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

2 o'clock టైం 6:33 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్చే రాణా ప్రతాప్తో. అండ్ మనం దేవుని గుట్ట ఆలయం గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ ఆలయం ములుగు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో ఉందన్నమాట. అయితే ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం క్రీస్తు శతాబ్దం 6వ నుంచి 7వ శతాబ్దానికి చెందిందని చరిత్రకారులు భావిస్తున్నారంట. వాకటాకుల కాలంలో నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం ఇది. ఈ ఆలయం 2012లో పురావస్తు శాఖ దృష్టికి వచ్చినప్పటికీ 2017లో సోషల్ మీడియాలో చిత్రాలు వైరల్ కావడంతో ప్రజలకు విస్తృతంగా ఇది తెలిసిందన్నమాట. అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. అండ్ రాతిపై చెక్కిన అద్భుత శిల్పాలు, ఋషులు, నర్తకులు అండ్ జంతువుల శిల్పాలు ఎంతో ఆకట్టుకుంటాయంట భక్తులకి. అండ్ కొంతమంది విదేశీ చరిత్రకారులు కూడా దీని శిల్పకళను భారతదేశంలోని ఇతర ప్రాచీన దేవాలయాలతో పోల్చుతూ ప్రత్యేకమైన నిర్మాణ శైలిగా అభివర్ణించారంట. అండ్ వర్షాకాలంలో ఆలయానికి వెళ్తే దారిలో ఉన్న చిన్న ప్రవాహంగా మారడం అండ్ ఆ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుందంట. ఎస్పెషల్లీ వర్షాకాలంలో అయినప్పుడు చాలా అద్భుతంగా ఇది కనిపిస్తుందంట. సో ఈ వర్షం టైంలో ఎవరైనా సరే, ఈ వర్షాకాలంలో ఎవరైనా సరే ములుగు జిల్లాకి వెళ్తే ఆ పక్కనే ఉన్న కొత్తూరు గ్రామ సమీపంలో ఉన్న ఈ దేవుని గుట్టను చూసి రండి. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మన్నించండి. అందక తననే అహంకారంతో మిమ్మల్ని అపకీర్తి పాలు చేయాలని ప్రయత్నించాను. మిమ్మల్ని ఓడించాలనుకుని నేను ఓడిపోయాను. మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు. పొరలు కమ్మిన నా కళ్ళు తెరిపించారు. స్వామి, ఇక మీరే నాకు శరణ్యం. ఈ నరక కూప నుండి తప్పించి నాకు వెలుగుబాట చూపించండి.
1: బహిన, పతితపావనుడైన ఆ పాండురంగడే మనందరికీ శరణ్యం. ఆ దేవదేవుని సేవించి తరించు.

0: FM Rainbow 101.9, musically yours.
1: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లోక్ల టైం 7:03 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ ఈరోజు హెల్దీ మార్నింగ్లో చాలా టాపిక్స్ పట్టుకొచ్చేసినా, మన హెల్త్ న్యూట్రిషన్ ఫిట్నెస్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. కాకపోతే అప్పుడే కాదు, ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది అండ్ వెదర్ అంతా కూడా కూల్గా ఉంది కాబట్టి చాలామంది లేవడానికి బికాస్ మార్నింగ్ చాలా బద్దగా అనిపిస్తుంది. సో ఒక్కసారి అందరిని అట్లా పల్లెటూరుకి పోయి అందరిని ఒకసారి లేపేసి వద్దాం అనమాట, రైట్? సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు వద్దాం రా ఊర్లో కొన్ని అక్క.

ఎస్టర్డే క్లాక్ టైం 7:20 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్తో. అండ్ ఈ హెల్దీ మార్నింగ్ షోలో ఫిట్నెస్ డే స్పెసిఫిక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్స్ గురించి మాట్లాడాలి. కాబట్టి ముందుగా మనం ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు గంటల తరబడి జిమ్కు వెళ్ళాల్సిన అవసరమే లేదు. రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం అండ్ తేలికపాటి స్ట్రెచ్చింగ్ చేయడం లేదా యోగా చేయడం కూడా శరీరాన్ని ఆరోగ్యంగా

ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే వ్యాయామం వల్ల గుండె ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి అండ్ కండరాలు బలపడతాయి, మనం స్ట్రాంగ్ అవుతాం, శరీర బరువును నియంత్రించుకోవచ్చు. అంతేకాదు ఒత్తిడి తగ్గి మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది, రైట్? కాబట్టి కంపల్సరీ డైలీ ఒక 20 to 30 మినిట్స్, ఎస్పెషల్లీ 30+ అయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనకి బిజీ బిజీ లైఫ్లో ఫోన్ వాడడానికి టైం దొరకదు, ఇంకా మనం ఎక్సర్సైజ్ ఏడా చేస్తామని చెప్పి చాలామంది అనుకుంటాం కదా, రైట్? సో అట్లేం ఎక్స్క్యూజ్ చేసుకోకండి, జస్ట్ 30 మినిట్స్ డైలీ, అట్లీస్ట్ స్పెండ్ 30 మినిట్స్ ఆన్ యువర్ బాడీ, యువర్ హెల్త్, మీ ఫిట్నెస్ పైన, రైట్? సో కన్సిస్టెన్సీగా మనం చేస్తే నెక్స్ట్ 2-3 మంత్స్లో వీల్ మేక్ అ చేంజ్ అండ్ విల్ అబ్జర్వ్ ఎ చేంజ్ అనమాట, రైట్? సో మాట్లాడుకుందాం ఇంకా వస్తు ముచ్చట్లున్నాయి ఈ సాంగ్ తర్వాత. సో స్టేట్ ఇండో ఆకాశవాణి FM Rainbow 101.9.

Yes, time in my studio clock is 7:30 and you're listening to Akashvani FM Rainbow 101.9 MHz by Healthy Morning Show with me, RJ Rana Pratap. And yeah, ఈ హెల్దీ మార్నింగ్లో మనం ఇప్పుడు వరకు ఫిట్నెస్ గురించి మాట్లాడదాం అండ్ ఇప్పుడు అల్పాహారం గురించి అంటే బ్రేక్ఫాస్ట్ గురించి. బట్ చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ని దాటేస్తుంటారు, కానీ బ్రేక్ఫాస్ట్ అనేది ఈ రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అని మనందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రాత్రంతా కూడా కంప్లీట్గా ఖాళీగా పడుకొని ఉంటాము, సో నైట్ ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ 6 అవర్స్ కానీ ఫుడ్ ఉండదు, కాబట్టి మార్నింగ్ లేవగానే మన బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి కంపల్సరీ తినాలి. సో అల్పాహారంలో అంటే ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్లో పెసరట్టు కానీ లేకుంటే ఇడ్లీ ఉప్మా, పెసరట్టు, ఓట్స్, ధాన్యా, గుడ్లు, ఇట్లా చాలా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. సో మార్నింగ్ ఆయిలీ ఫుడ్ కాకుండా, జంక్ ఫుడ్ కాకుండా, లేకుంటే రాత్రి బిర్యానీ తింటే బిర్యానీ పొద్దున వేడి చేసి తినడం గీసుంటే కాకుండా ఫ్రెష్గా ఫ్రూట్స్, మిల్క్, ఓట్స్ ఇలాంటివి ఏదైనా సరే ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ కానీ హెల్తీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్తో మన డేని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నమాట. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారం అవసరమే లేదు, సరైన సమయంలో సరైన పరిమాణంలో సమతుల్యతమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి అండ్ FM రెయిన్బో వింటూనే ఉండండి. స్టే ట్యూన్.

2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఎస్, నీలంల సమయం 7:45 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు వైద్యర్ ఆర్జే రాణా ప్రతాప్తో రైట్గా మాట్లాడదాం. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు సెకండ్ డే, ఈరోజు రంగం ఉంటుందన్నమాట. సో ఈరోజు భవిష్యవాణి చెప్తారు మాత, సో మాట్లాడదాం దాని గురించి కూడా. ఇంకా చాలా చాలా చాలా లైన్ ఆన్లైన్ ముచ్చట్లు ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్ వస్తుంది. బ్రేక్ తర్వాత సాంగ్ తర్వాత మనం మాటలు స్ట్రీ

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

సమావేశం భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీల సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషాముక్త్ యువభారత్ సంకల్ప అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్లో లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. తదుపరి కామన్వెల్త్ గేమ్స్ 2030 అహ్మదాబాద్లో జరుగుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: 2 o'clock టైం 8:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట్లు వస్తున్నాయి. ఈరోజు అమ్మవారి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అమ్మవారి ఈరోజు రంగప్రవేశం ఉంటుంది. భవిష్యవాణి చెప్తారు కాబట్టి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి దాని హిస్టరీతో పాటు అండ్ మన షో అయిపోయేలోపు భవిష్యవాణి నాకు తెలిసి ఆల్మోస్ట్ చెప్పేస్తారు. సో వారు ఆ భవిష్యవాణిలో ఏం చెప్పారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం. రైట్, స్ట్రెయిట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

3 o'clock టైమ్ 8:17 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ యా, ఈరోజు సికింద్రాబాద్ సెకండ్ డే బోనాలు కాబట్టి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు అండ్ రెండవ రోజు విశేషాలు ఏమిటంటే, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళమ్మ టెంపుల్ చరిత్ర ఆల్మోస్ట్ 200 ఇయర్స్ పైగా ఉంది. అంటే అప్పట్లో 1813 ప్రాంతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించింది. అయితే ఆ సమయంలో ఉజ్జయినికి వెళ్ళిన సైనికులు అక్కడి మహంకాళి అమ్మవారిని ప్రార్థించి వ్యాధి నుంచి ప్రజలు రక్షింపబడితే సికింద్రాబాద్లో అమ్మవారి ఆలయం నిర్మించి ప్రతి ఏడాది బోనాలు సమర్పిస్తామని చెప్పేసి అమ్మవారిని మొక్కుకున్నారంట. ఇక అప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయిపోయిందనమాట. సో వారు తిరిగి వచ్చిన తర్వాత వ్యాధి తగ్గడంతో సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి బోనాల సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటాం అన్నమాట. సో ఈరోజు ఫస్ట్ డే, ఈరోజు సెకండ్ డే అనమాట. రంగం అంటే ఈరోజు భవిష్యవాణి ఉంటుంది. ఉదయం ఆలయ ప్రాంగణంలో రంగం నిర్వహిస్తారనమాట. అమ్మవారి ఆవాహన పొందిన మహిళ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం మరియు ప్రజల శ్రేయస్సు, వర్షాలు, పంటలు, సామాజిక పరిస్థితులపై భవిష్యవాణి చెబుతారని భక్తుల విశ్వాసం. అండ్ ప్రతి ఏటా మనం వింటాం కూడా. అంటే ఇంకొంచెం సేపు తర్వాత మేబీ భవిష్యవాణి స్టార్ట్ అయిపోతుంది. అండ్ బోనాల ఉత్సవాల్లో ఇది అత్యంత ప్రధాన ఆధ్యాత్మిక ఘట్టంగా భావిస్తారన్నమాట. అండ్ తర్వాత దాని తర్వాత గజవాహన ఊరేగింపు. రంగం అనంతరం అమ్మవారి ఘటంను సాంప్రదాయబద్ధంగా అలంకరించిన ఏనుగు అంటే గజవాహనంపై ఊరేగిస్తారనమాట. డప్పులు, ఇక తీర్మార్ వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలు, జానపద కళాకారుల ఆట పాట మధ్య శోభాయాత్ర చాలా ఘనంగా సాగుతుంది. ఇక వేలాది మంది భక్తులు జై మహంకాళి నినాదాలతో పాల్గొంటారనమాట. ఇక ఉత్సవాల ముగింపు విషయానికి వస్తే గజవాహన ఊరేగింపుతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ప్రధాన కార్యక్రమాలు కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఇది తెలంగాణ జానపద సంస్కృతి భక్తి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రోజు ఈరోజు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే హైదరాబాద్ మొత్తం కూడా బోనాల ఫెస్టివల్ ఉంటుంది అనమాట. రైట్, సో ఇది రెండవ రోజు యొక్క అమ్మవారి యొక్క పూజ సంబంధించిన వివరాలు. అండ్ అలాగే ఆల్మోస్ట్ 200 ఏళ్ళ చరిత్ర ఉంది మన ఉజ్జయిని మహంకాళమ్మ బోనాల చరిత్ర అనమాట. రైట్, సో ఇప్పుడు ఒక సాంగ్ తర్వాత పాటలు మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అరే ఇంకొరబై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి
2: సురాపానంతో నీ సోపతికి తావ దీపాలని పబ్బతి పట్టినం జరభద్రంగా ఎల్లి రాబిటో.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

2 o'clock లో టైం 8:39 అంటే ఎగ్జాక్ట్లీ 8:40 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా, ఆగస్ట్ 1st నుంచి ఆగస్ట్ 7th వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అంటే ప్రపంచ తల్లిపాల వార్షికోత్సవం జరుపుకుంటాం కదా. సో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తామన్నమాట. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి శిశు ఆరోగ్యం, సమాజంలో అవగాహన పెంచడంపై దృష్టి సారిస్తామన్నమాట. సో ఈ వీక్ మొత్తం కూడా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే ఎందుకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్పేసి ఎందుకు జరుపుకుంటాము, అండ్ తల్లిపాల ప్రయోజనాలు, తల్లికి ఏ విధంగా ప్రయోజనం, అలాగే గుర్తుంచుకోవాల్సిన మన విషయాలు ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా మాట్లాడుకుందాం ఆఫ్టర్ దే సాంగ్. సో స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణం,
1: ది వాయిస్ ఆఫ్ అవర్ హోమ్ స్టే.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలాయ్.
2: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: it's culture, history and flavor rolled into one.
2: Jashne Hyderabad.

Yesterday clock the time 8:51 and you're listening to Akashwani FM Rainbow 101.9 MHz by Vibrant Hyderabad Show with me RJ Rana Pratap and Manamu. ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటున్నాం కదా, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో మనం ఉన్నాం కాబట్టి. సో ఎందుకంటే పుట్టిన శిశువుకి మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రం ఇవ్వాలని ప్రోత్సహించడానికి ఈ వీక్ జరుపుకుంటాం అన్నమాట. అండ్ అలాగే తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి అండ్ ఉద్యోగ ప్రదేశాలు, కుటుంబాలు లేదా సమాజం తల్లిపాలను ప్రోత్సహించే వాతావరణం ఏర్పడడానికి ఈ వీక్ స్పెషల్గా ప్రతి చోట జరుపుతారన్నమాట. అండ్ తల్లిపాల ప్రయోజనాలు ఏంటంటే, శిశువుకి అవసరమైన అన్ని పోషకాలు సహజంగా అందుతాయి అండ్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్, విరేచనాలు, శ్వాస సంబంధిత వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది అనమాట. అండ్ మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుంది. అండ్ తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనమాట. అవి ఏంటంటే, ప్రసవం తర్వాత శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయం పడుతుంది, కొన్ని రకాల క్యాన్సర్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది అండ్ తల్లి బిడ్డ మధ్య భావోద్వేగ బంధాన్ని మరింత బలపరుస్తుంది అనమాట. అందుకని పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించడం మంచిది. అండ్ అలాగే మొదటి 6 నెలల తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్ కూడా సూచిస్తుందన్నమాట. సో కాబట్టి మనం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి ఎంకరేజింగ్గా కొన్ని పలు కార్యక్రమాలు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వీటి గురించి అవేర్నెస్ కల్పించే విధంగా మనం కూడా కృషి చేయాలన్నమాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఆకాశవాణి సమయం 9 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటులో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమి భేటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అనుసరించవలసిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ ఉదయం 10 గంటలకు సమావేశమవుతున్నారు. నేడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం ప్రధాన లష్కర్ బోనాల ఉత్సవం ముగియగా జాతరలో

రెండవ రోజైన ఈరోజు ఉదయం ఈ క్రతువును నిర్వహించనున్నారు. చారిత్రాత్మకమైన లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేప రొయ్య పిల్లల కొనుగోలు కోసం 116 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడమే ప్రభుత్వ లక్ష్యమని, పర్యాటక ప్రోత్సాహం పెట్టుబడుల్లో ప్రవాస తెలుగువారు కీలక పాత్ర పోషించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాల్పల్లి, పెద్దపల్లి, నాగర్కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ల నుంచి కృష్ణమ్మ తరలి వస్తూనే ఉంది. రోజుకు 12 టీఎంసీలకు పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆలమట్టికి 1.03 లక్షల క్యూసెక్లు వస్తూ ఉండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్లు వదిలిపెడుతున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా కబాల్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది మరణించినట్టు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడిలో 20 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల డబుల్స్ భారత జంట గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ సత్తా చాటింది. ఫైనల్లో ఈ జోడి 16-21, 21-4, 21-17తో జపాన్కు చెందిన మికీ కనహీరో, యునా కయో ద్వయంపై విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది. అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకున్న.

నిమిషాలు అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు మనకు ఆ స్మెల్ వస్తుంది కదా, సో వర్షం కురుస్తుంటే ఆ చినుకుల శబ్దం కావచ్చు, ఆ స్మెల్ కావచ్చు, కంప్లీట్గా మనం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. అయితే ఆ చినుకుల శబ్దం వల్ల మనకు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. అంటే వర్షం కురుస్తుంటే ఆ చినుకుల శబ్దం వినగానే మనసుకు ప్రశాంతత మర్చిపోతుంది. సో ఇది కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు, చాలామందికి వర్షపు మృదువైన శబ్దం విశ్రాంతి పొందడానికి కూడా సహాయపడుతుందంట. వర్షం కురిసే సమయంలో వినిపించే సమతుల్యతమైన శబ్దం చుట్టూ ఉన్న ఇతర శబ్దాలను కొంతవరకు కప్పిపుచ్చవుతుందంట. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉండేందుకు అండ్ ఏకాగ్రత పెరగడానికి కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. కొందరికి నిద్ర పట్టడానికి కూడా ఈ ప్రకృతి ధ్వనులు తోడ్పడతాయంట. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా వినిపించదు. అంటే ఎవరికైనా వర్షపు శబ్దం ఆహ్లాదకరంగా అనిపిస్తే అలా వినిపించవచ్చు, కానీ నిద్ర సమస్యలు లేదా తీవ్ర ఆందోళన ఎక్కువ కాలం కొనసాగితే తప్పకుండా వైద్య నిపుణులకు సంప్రదించాల్సిన అవసరం ఉంది అన్నమాట. అంటే కంప్లీట్గా మనం ఈ వర్షపు జల్లుల శబ్దం వల్లనే అందరూ నిద్రపోతారంటే అలా కాదు. సో కొంతమందికి ఆ ప్రశాంతత, ఎస్పెషల్లీ విలేజ్లో ఉన్నవాళ్ళు, సో రైతులు కావచ్చు అలాంటి ఉన్నవాళ్ళు ఆ శబ్దం వల్ల ఇంకొంచెం ప్రశాంతతగా ఫీల్ అయ్యి నిద్రపోతుంటారంట. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వర్షపు శబ్దాలతో పాటు రోజు కొద్దిసేపు ధ్యానం చేయడం అండ్ లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం అండ్ సమయానికి నిద్రపోవడం, మొబైల్ వినియోగాన్ని తగ్గించడం వంటి మంచి అలవాట్లు కూడా ఎంతో ఉపయోగపడతాయంట. సో కాబట్టి ప్రకృతి మనకు అందించే ప్రతి శబ్దం ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని అందించగలదు. ఆ అనుభూతి ఆస్వాదిస్తూ ఆరోగ్యమైన జీవనశైలికి అలవాటు మనం చేసుకోవాలన్నమాట.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహం,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసిపట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

స్టూడియో క్లాక్లో టైం 9:28 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 బై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. రీసెంట్గా ఒక రీసెర్చ్, ఒక కంపెనీ ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటే సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఇండియాలో ఎవరు ఎంతమంది ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అందులో రీసెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక పర్సన్, మన ఇండియాలో ఉన్న ప్రతి పర్సన్ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ని 1 మంత్లో 50 అవర్స్కి పైగా యూజ్ చేస్తున్నారంట. అంటే ఒక్క నెలలో 30 రోజుల్లో 50 గంటలకు పైగా ఒక్క ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేస్తున్నానంట రీల్స్ చూసే రూపంలో. సో కాబట్టి అంత టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ కంపెనీ చెప్తూ ఆందోళన వ్యక్తం చేస్తుందనమాట. కాబట్టి సోషల్ మీడియా ప్రభావం మనపైన ఎంత ఉందో మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని నియంత్రించే ప్రయత్నాలు, ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా పాటించండి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. దానితో పాటు అండ్ సోషల్ మీడియా యూజ్ చేయడంతో పాటు సో కంప్లీట్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గడంతో పాటు మన ఐసైట్ పెరగడం అండ్ ఏకాగ్రత లోపించడం ఇలాంటి చాలా చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అందుకని సో వీలైనంత ఎక్కువ సోషల్ మీడియా మాధ్యమాలకి దూరంగా ఉండండి అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. రైట్, సో స్ట్రీట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

స్టూడియో క్లాక్ టైం 9:48 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ అంబారి ఊరేగింపు ఉందిగా తెలుగు సికింద్రాబాద్ ఉజ్జయిని మంగళం అమ్మవారి బోనాల సందర్భంగా సైతం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంబారి ఊరేగింపు ప్రారంభమవుతుందంట. సో ఇది ప్రధాన ఆలయం నుంచి, ఎక్కడైతే అమ్మవారి ఆలయం ఉంది, ఉజ్జయిని మహంకాళం ఆలయం ఉంది కదా, ఆలయం నుంచి స్టార్ట్ అయ్యి జనరల్ బజార్, ఎంజీ రోడ్, రాణిగంజ్, ఆర్పీ రోడ్, ఓల్డ్ రామ్ గోపాల్ పేట్ పిఎస్ మీదుగా ఈ కంప్లీట్ ఊరేగింపు అనేది సాగుతుందంట. సో ఈ రూట్లో వెళ్ళే ఎవరైనా సరే వాహనదారులు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత ఆ ఏరియా మొత్తం కంప్లీట్గా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండబోతున్నాయంట. సో కాబట్టి జాగ్రత్త వహించండి, జాగ్రత్త వెళ్ళండి. సో మరోసారి ఏరియా నేమ్ చెప్తున్నా, సింగరాజ్ అమ్మవారి ఆలయం నుంచి జనరల్ బజార్, ఎంజీ రోడ్, రాణిగంజ్, ఆర్పీ రోడ్, ఓల్డ్ రామ్ గోపాల్ పేట్ పిఎస్ మీదుగా ఈ కంప్లీట్ ఈ అంబారి ఊరేగింపు అనేది జరుగుతుందంట. సో ఈ రూట్లో వెళ్ళేవారు జాగ్రత్త వహించండి, అండ్ అలాగే ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా వేరే రూట్స్ వెళ్తే బాగుంటుంది.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

ఎస్టర్డే క్లాక్ టైం 9:58 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా 10 o'clock మీరు వార్తా ముఖ్యాంశాలు వింటారు. అండ్ ఇవాళతో నా షో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ మరో షోతో కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఆర్జే నమ్రత మీతో పాటు ఈ మ్యూజికల్ జర్నీలో ట్రావెల్ చేయడానికి రెడీ ఉన్నారు. సో స్టేట్ అండ్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్లో అధికారిక పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమి భేటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు మరికొద్దిసేపట్లో సమావేశమవుతారు. నేడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం జరగనుంది. నిన్న ప్రధాన లష్కర్ బోనాల ఉత్సవం వైభవంగా ముగియగా జాతరలో రెండో రోజైన ఈ ఉదయం ఈ క్రతువును నిర్వహించనున్నారు. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు చేపట్టారు. దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49 భూముల్లో వెలసిన పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను అధికారులు కూల్చివేశారు. అయితే నివాస గృహాలను వదిలిపెట్టారు. ఈ కూల్చివేతలను స్థానిక ఆక్రమణదారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన చర్చలకు మొగ్గుచూపారు. ఇరాన్పై భారీ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి ఈరోజు మధ్యాహ్నం నుండి చర్చలు జరుపుతామని ప్రకటించారు. మిత్రదేశాల కోరిక మేరకు విధ్వంసాన్ని నివారించి ప్రాణాలను రక్షించేందుకు సైనిక చర్య పక్కనపెట్టి సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. పెరూలోని ప్రసిద్ధ నాస్కా లైన్స్ను

వీక్షించేందుకు వెళ్లిన పర్యాటక విమానం కూలి 13 మంది మృతి చెందారు. ఈకా నగరం నుంచి బయలుదేరిన ఈ ఏరోడియానా సంస్థ విమానం నాజ్కా శివార్లలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు పెరూ పైలట్లతో పాటు 7 ఇటలీ, 2 జర్మనీ, 2 స్పెయిన్ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు వేడుకల్లో భాగంగా క్రీడల అధికారిక జెండా బాటన్ను భారత బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి అథ్లెట్ నీరజ్ చోప్రా దీన్ని అందుకున్నారు. దీంతో తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలు అధికారికంగా భారత్కు బదిలీ అయ్యాయి. ఈ క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: Hello, my dear lovely listeners. We are in the show called Namaste, Hello, Adab. And I'm saying hello, namaste and adab to each and everyone who are tuned into Akashwani FM Rainbow 101.9. Today, I'm RJ Namrata in the studio and I'm going to keep you hooked up for the next 4 hours with lots of fun, energy and with amazing songs. So stay tuned and stay in tune only on Akashwani FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: Yes. From a recent study, we got to know that AI is acting as a mental doctor. You're listening to Akashvani FM Rainbow 101.9 with me, RJ Namrata. Imagine you're so stressed, you overthink about that one embarrassing thing that you said to your crush. You need someone to comfort you and listen to you. So what do? You simply type, "Hey ChatGPT, I'm stressed," and explain the situation. Instantly, AI becomes your mental doctor. No waiting rooms, just pure immediate validation. It instantly comforts you, reassures, and provides a best alternative solution and make you feel lighter again. So, what are the main reasons for people to stop sharing with humans and start sharing with a digital tool? There are several reasons, mainly zero judgment, 24/7 availability, and it uses advanced language patterns to mimic empathy. It knows exactly when to say, "I understand how hard that must be for you." Keep listening to FM Rainbow. Rainbow adds colors to your life. Let's talk more after a beautiful song. But before that, a short commercial break.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. మహంకాళి అమ్మవారి భవిష్యవాణి కన్నుల పండుగగా సాగింది. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని రంగం భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని మాతంగి స్వర్ణలత తెలిపారు. కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ సంబరం ఘనంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో టాప్ 5లో నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్ను భారత్ బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వితో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో 13 స్వర్ణాలతో 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ ప్రతిభ, పట్టుదలతో రాణించిన అథ్లెట్ల కృషి దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని పేర్కొంటూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయంటూ వైరల్ అవుతున్న వీడియోను నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలను దారి తప్పించేందుకు పాత వీడియోను తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ఎంపీలోని దతియాస్థానానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోని 20 టేబుళ్లపై లెక్కింపు జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ జన్సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 1161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు

నబీ రాజీనామాతో బంకీపూర్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దిల్ సంస్థకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. సర్వే నంబర్ 49లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. హైదరాబాదులోని భారతీయ వరి పరిశోధనా కేంద్రానికి జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ 2.43 కోట్ల రూపాయలు విడుదల చేసింది. స్థానికంగా జరుగుతున్న పరిశోధనలు, కొత్త వరి వంగడాల ఉత్పత్తికి ప్రోత్సాహకంగా ఈ మొత్తాన్ని ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: There's something truly magical about the monsoon. The smell of wet earth, the cool breeze, the rhythm of raindrops, and the fresh greenery all around make this season one of the most beautiful times to travel. Hills become greener, rivers flow with renewed energy, waterfalls roar with life, and every road seems to lead to a picture-perfect destination. So, if you are planning a monsoon gateway, here are some incredible places that deserve a spot on your travel list. First up, Munnar, Kerala, a paradise wrapped in mist. During this monsoon, Munnar looks like a painting come to life. The endless tea gardens turn a deeper shade of green, while mist gently floats over the rolling hills. Every turn on the winding roads offers a spectacular view. You can visit the famous Erviculum National Park, home to the endangered Nilgiri Tar, or stop by the Mattupetty Dam for boating surrounded by lush mountains. The waterfalls, especially Attukat waterfalls, become incredibly powerful during this season. And imagine ending your day with a hot cup of freshly brewed tea while watching the rainfall over the hills. It's the perfect destination for anyone looking to relax and reconnect with the nature. Now let's listen to another beautiful song. Stay tuned to Akashvani FM Rainbow 101.9 with me, RJ Namrita.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: Yes, listeners, we are in the segment called Hello Rainbow, which starts exactly at 1. So, you can call me on the number 040-2323-0030, 040-2323-4821, 040-2970-4715. I'll repeat it again, 040-2323-0030, 040-2323-4821, and 040-2970-4715. Stay tuned to Akashvani FM Rainbow 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్, సో మనతో పాటు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, రమణయ్య గారు.
2: హలో అమ్మా. హలో నమ్రత.
1: హలో.
2: హలో నమ్రత.
1: హలో.
2: హలో. హలో నమ్రత. ఆయుష్మాన్ భవ. హలో.
1: హలో.
2: హలో.
1: ఆ రమణయ్య గారు, ఆ చెప్పండి సార్. అవును సార్, నిన్న అయితే ఫ్రెండ్షిప్ డే అయింది. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీరు మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ తోటి కలిపి చేసిన ఒక ఏదైనా క్రేజీ ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకోవచ్చు సార్. మీరు
2: నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్, మాకు డాక్టర్ ఆయన, చిల్డ్రన్ స్పెషలిస్ట్, అన్ని చూసేవాడు. నాకు ఎప్పుడు చూసినా గానీ ఆయనతో నాకు ఎప్పుడు స్నేహితం నింది. ఎప్పటి నుంచి కూడా మా స్కూల్లో చదివేవాడు, మా ఇంట్లో మాతోనే ఉండేవాడు, ఎప్పుడు మాతో కలిసిమెలిసి ఉండేవాడు. అటువంటి వ్యక్తి మొన్ననే కరోనాలో దాటుకున్నాడు అమ్మా, వెళ్ళిపోయినాడు. అయితే ఏ విషయం వచ్చినా కూడా ఆయన నేను సంప్రదించుకుంటా ఉన్నాము, చేసుకుంటా ఉన్నాము. నాకు కొంచెం ఫోన్ చేస్తే చాలు మా ఇంటికి పోయి వచ్చేవాడు, నేను పోయేవాని. అట్లా అందరం కూడా కలిసిమెలిసి ఉన్నామమ్మా, ఆయన్ను మర్చిపోలేకుండా ఉన్నాము. ఇప్పుడైతే అందరూ కూడా మా ఇంట్లో వాళ్ళే ఫ్రెండ్షిప్, అంతే ఇంట్లో వాళ్ళే ఫ్రెండ్షిప్ గా ఉండాలి అంతే. మా కోడలు కొడుకు వాళ్ళే అంత ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ తో సమానంగా అన్ని చూసుకుంటానమ్మా. నా ఏజ్ 82 కాబట్టి ఎంతో వాళ్ళే చూసుకుంటున్నారమ్మా.
1: చాలా మంచి సార్, థ్యాంక్ యూ రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ రా.
1: So that was Ramanaya Garu sharing his incidents with his best friends. Let's listen to a song now.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
1: सो हमारे नेक्स्ट कॉलर हमारे साथ जुड़े हुए हैं, इकबाल जी.
2: नमस्ते आर्य मैडम.
1: नमस्ते इकबाल जी, कैसे हैं आप?
2: अल्हम्दुलिल्लाह, अल्लाह का करम है, फजल है
1: जी. इकबाल जी,
2: तो आज मैं कल जो जी
1: आज का टॉपिक सुनाए सर आप
2: जी. आपके टॉपिक
1: आपके बेस्ट फ्रेंड के साथ एक मेमोरेबल क्रेजी इंसिडेंट. सर
2: मेरे बेस्ट फ्रेंड रेडियो के माध्यम से भी बहुत है और बचपन के भी दोस्त बहुत है. मैं रेडियो के माध्यम से जो दोस्त मिले हैं मैं उनकी बात बहुत बताता हूँ. सुल्तान शाही प्रिंस अशोक अन्ना है जो मेरे को जिंदगी में पहली दफा 15 अगस्त का झंडा चढ़ाने का बड़ा शौक था मेरे को बचपन से.
1: अच्छा.
2: और वो मौका उन्होंने हमारे को दिए 2016 में.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మనతో పాటు మన నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ గారు.

0: లైన్లో ఉన్నారు. ప్రభాకర్ కాలు, ఎలా ఉన్నారు?
1: హలో, బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను ప్రభాకర్ గారు. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మీ బెస్ట్ ఫ్రెండ్ తోటి ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి మాతోటి.
1: అయితే అమ్మా, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ కన్నా ఫ్రెండ్ నా యొక్క అన్నయ్య గారే.
0: ఓ ఓకే.
1: మా మూడు అన్నయ్య ఓలేటి రామకృష్ణ అని చెప్పని, ఫ్రెండ్ కన్నా ఇంకెక్కువ అనమాట.
0: నిజంగా,
1: ఎందుకంటే నన్ను నేను ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఐడిపిఎల్ నుంచి ఫతేనగర్ అమీర్పేట వరకు కృష్ణానగర్ మాదాపూర్ వరకు కూడా నన్ను పెంచాడు మా బాయినే. తర్వాత నాకు జాబ్ వచ్చేసింది, ఆటోమేటిక్ గా వచ్చిన తర్వాత ఏమో నాకు ఇల్లు కట్టించి ఇచ్చాడు, హౌస్ కూడా కట్టించి ఇచ్చాడు అనమాట. పెళ్లి చేశాడు. అసలు ఒక్కరోజు కూడా నేను ఫోన్ చేయకపోతే లేకపోతే ఆయన ఫోన్ చేసేస్తాడు. ఒక్కరోజుగా మిస్ అయినా కూడా ఆయన దన్న ఫోన్ చేస్తాడు, ఎవరు అబ్బాయి ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని. అసలు ఫ్రెండ్స్ కూడా అంత దీనిగా చేస్తారో లేదో.
0: అవును సార్, దట్స్ నిజంగా చాలా బాగుంది.
1: ఓలేటి రామకృష్ణ మాత్రం నేను మర్చిపోలేను జన్మకు కూడా.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు,
1: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ప్రభాకర్ గారు చెప్పినట్టు వాళ్ళ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్. సో మన రిలేటివ్స్, మన మన ఫ్రెండ్స్లో కూడా, మన ఫ్యామిలీలో కూడా మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. ఇట్ ఈస్ పాసిబుల్ కదా. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే నమ్రత.

0: ఎస్, రమేష్ గారు మనతో అయితే లైన్లో ఉన్నారు. రమేష్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నాను సార్.
1: ధన్యవాదాలమ్మా. సి రమేష్ మాట్లాడుతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా ఆది నరసింహరావు, వైఫ్ ఇస్తాము ఇద్దరు.
0: ఓకే,
1: ఇప్పుడు కాదమ్మా, దాదాపు 60 సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్ అమ్మ.
0: వావ్.
1: అన్ని విషయం 2 రోజులకోసారన్నా 3 రోజులకోసారన్నా కాంప్లెక్స్ మైకి మాట్లాడకపోతే మాకు తోచదు అమ్మా సంవత్సరం. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా ఒకరికొకరు మేము తీసుకుంటాం అన్నమాట. ఒకసారి నా బర్త్డే నాడు మా ఫ్రెండ్ నువ్వు రేడియో పిచ్చోడు రా అని చెప్పి 5 బ్యాండ్స్ పిలిచి రేడియో ఇచ్చాడు అనమాట.
0: ఓకే.
1: ఇప్పుడు నేను మర్చిపోను అనమాట, దాదాపు

0: రాష్ట్రాలు అయితే ఇప్పటికదే వాడుతున్నాను. ఏమంటాడంటే నువ్వు రేడియో పిస్తాడు అందుకే బాబు నీకు రేడియో ఇస్తున్నా అని చెప్పి రేడియో ఇచ్చాడు. ఒక్కొక్క తులం బంగారం ఇచ్చినా కూడా నాకు అంత తృప్తి కాదు, కానీ ఈ రేడియో ఇచ్చిన నేను చాలా తృప్తి. ధన్యవాదాలమ్మా.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: ఎస్, సో ఈ రోజుకైతే నా షో టైం అయిపోయింది. అండ్ నెక్స్ట్ షో కోసం ఎనర్జెటిక్ స్వాతి గారు రెడీగా ఉన్నారు. సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో. సో మొత్తానికి అయితే బయట వెదర్ మస్తు మస్తు ఉంది. అటు ఎండాకాలం అని చెప్పలేము, ఇటు వానకాలం అని చెప్పలేము అన్నట్టుగా ఉంది. ఎండ బాగా ఉందని చెప్పేసి బయటకు వచ్చేస్తే సడన్గా కొద్దిసేపటికే వర్షం వచ్చేలాగా ఉందన్నమాట. సో ఏం చేయలేము అనమాట, ఎందుకంటే ఎప్పుడో వర్షాకాలం రావాల్సింది, ఇంకొంచెం లేట్గా వచ్చింది కాబట్టి. సో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండలు వస్తాయో కూడా తెలియదు. కాకపోతే బోనాలు కదా, సో బోనాలకి ఊర్లోకి వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేటోళ్ళు, అంటే ఐ మీన్ రిటర్న్ వచ్చేటోళ్ళకి మాత్రం కొంచెం కష్టం అవుతుంది కదా, అవునా కాదా? రైట్. మరి ఈరోజు జస్ట్ని హైదరాబాద్లో మస్తు విషయాలు మాట్లాడుకుందాం. మీరు చేయాల్సింది చాలా సింపుల్, స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9 లో జస్ని హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతి. తో సో బోనాలు అయితే మస్తు మస్తు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా.

మరి ఇంకొక వారమే బ్యాలెన్స్ ఉందనుకుంటా బోనాలకి. అయితే నిన్న కూడా ఆదివారం బోనాలు చాలా చాలా ఏమంటారు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అప్పుడే ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట, ఎందుకు బోనాలు మనం ఇట్లా వర్షాకాలంలోనే చేసుకోవాలి, ఎందుకు ఆషాఢ మాసంలోనే చేసుకుంటారని అడిగితే నాకైతే చాలామంది ఆన్సర్ చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో నాకు అర్థం కాలేదు. ఎందుకు చేసుకుంటారంటే ఆషాఢ మాసంలో చేసుకుంటారు అంతే అని చెప్పింది అంతే. మరి ఇలాంటి డౌట్లు మీకు కూడా ఎప్పుడైనా వచ్చాయా? వచ్చాయా? సో నాకైతే ఇట్లాంటి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? మరి ఒకవేళ బోనాలు ఆషాఢ మాసంలోనే చేస్తే ఆ పర్టికులర్ స్పెషల్ వంటకాలే ఎందుకు చేస్తారు? ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ రీజన్ అని నాకైతే అడగాలనిపించి అడిగిన. కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేరు. మీకేమైనా తెలిస్తే నాకు మాత్రం వాట్సాప్ చేయొచ్చు. 0402323482 నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత ఈ స్పెషల్ వంటకాలు ఈ బోనాల టైంలో ఎందుకు చేస్తారు అనేది కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ నే హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

Studio clock, mero intunaro Jashni, Hyderabad, only on FM Rainbow 101.9. Lo, so vari thini padina paata vinnaru from the movie Ranam. Asalu varshakalam vachindante ee paata mastu untadu kada, mastu vibe istadu anamata ee paata. Anyways, mari indaka adigan kada enduku celebrate chesukuntaru ee varshakalamlone ee bonalu ani cheppesi. Super. ఎందుకంటే అందుకే అంట. సో ఇట్లాంటి చిన్నప్పుడు చెప్తుంటాం కదా, ఎందుకు ఆషాఢ మాసంలోనే సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇది వర్షాకాలం బేసిక్గా. అంటే ఇప్పుడంటే మనకు ఎక్కువ వర్షాలు పడతలేవు, కానీ మామూలుగా అయితే ఈ కాలంలో వర్షాలు ఫుల్ పడతాయి అన్నమాట. సో ఈ వర్షాలు వస్తే పంటలు పండుతాయి, కాకపోతే ఏంటంటే సేమ్ టైం ఆ నీటి గుంతలు, చెత్త, దోమలు వీటి వల్ల, అంటే ఇప్పుడు కొంచెం కొద్ది గొప్ప మనం క్లీన్ చేసుకుంటున్నాం, అట్లానే అన్ని ప్లేస్లలో కాదు, కొన్ని ప్లేస్లలో ఇవన్నీ కామన్ అన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఈ దోమల వల్ల అంటువ్యాధులు, చర్మ వ్యాధులు, జ్వరాలు చాలా వచ్చాయి. సో పూర్వకాలంలో అంటే అప్పట్లో మనకి ఇంత ఏమంటారు టెక్నాలజీ లేదు, వైద్య సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యాధులు చాలా ఏమంటారు అంటువ్యాధుల్లాగా ఒకరి నుండి ఒకరికి సోకేవి, చాలా కష్టంగా ఉండేది. అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి కూడా పాకేదన్నమాట. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అలా ఈ అమ్మవారిని పూజించి మా ఊరిని కాపాడండి అని చెప్పేసి ఆవిడకి ఈ బోనాన్ని సమర్పించేవారు. అంతా బాగానే ఉంది. మరి ఈ బోనం సమర్పించడం వల్లనే ఈ వ్యాధులు రాకుండా ఉంటాయా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ అప్పుడు ఉండేవి. ఎందుకంటే అప్పుడంతా కూడా చాలా ప్యూర్గా ఉండేది కదా. సో ఎందుకు అంటే ఈ బోనాల టైంలో చేసే వంటకాలు ఆ స్పెషాలిటీని కలిగి ఉంటాయన్నమాట. మరి ఇంతకీ ఈ ఆషాఢ మాసంలో ఎస్పెషల్లీ బోనాల టైంలో చేసే ఆ వంటలు మన హెల్త్కి ఎలా ఉపయోగపడతాయి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి జ్యోష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ FM Rainbow 101.9 with me RJ Swati Toh.

0: സുനിത. అలాగే సునీత పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆట 226 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: జ్యోష్ణి హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతి. తో మరి మాట్లాడుకున్నాం కదా, మరి ఎందుకు బోనాలు ఆషాఢ మాసంలోనే చేస్తారు అంటే రీజన్ చెప్పేశాను. మరి బోనాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సో ఎస్పెషల్లీ ఇక్కడ వాడే ఆ పదార్థాలు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, సో ఈ ఫుడ్ ఐటమ్స్ ఈ స్పెషల్ సీజన్కి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏం చేస్తాము బేసిక్గా బోనాల టైంలో అంటే, బెల్లం బోనం చేస్తారు అంటే పాలు, బియ్యం, నెయ్యి, సో వీటన్నిటిని కలిపి పరమాన్నంలా చేస్తారు. ఇక ఆ తర్వాత ఇంకేం బోనం చేస్తారు అంటే పచ్చ బోనం అని చేస్తూ ఉంటారు, అంటే బియ్యం, నీళ్లు, పసుపు, సో వీటి అన్నిటిని కలిపి చేస్తుంటారు. తర్వాత చద్దన్నం బోనం అంటారు, అంటే వండిన అన్నం, పెరుగు, సో ఇవన్నీ కలిపి చేస్తూ ఉంటారు అనమాట. సో దీని వెనక సో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, వర్షాకాలంలో ఆరోగ్యం కోసం, ఇప్పుడంటే మనం కాస్త దగ్గిన తుమ్మిన టాబ్లెట్లు వేసుకుంటాం కానీ ఒకప్పుడు అలా కాదు కదా. అంటే ఎలా ఉండేదంటే, వేపాకులు, వేపాకు నీళ్ళతో స్నానం చేయించేవాళ్ళు ఏమైనా ఒంటి దురదలు వస్తే, కాస్త జలుబు దగ్గు వచ్చేసిందంటే పసుపు పాలలో కలిపించేవాళ్ళు. సో ఇలా మన ఇంట్లో ఉన్న వస్తువులనే ఎక్కువగా మన హెల్త్ కోసం వాడేవాళ్ళు. సో అలా ఈ బోనాల టైంలో ఇవన్నీ వాడేసి వాటిని ప్రసాదంగా తీసుకుంటారు కాబట్టి ఆ టైంలో వచ్చే అంటువ్యాధులు రాకుండా ఉంటాయని, సో అలా స్పెషల్ ఫుడ్ని ఈ బోనాలకి ఏమంటారు ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వీటి వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏంటి ఎలా అంటే చెప్తాను, వింటూనే ఉండండి. జ్యోష్ణి హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో విత్ మీ ఆర్జే స్వాతితో.

0: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

Rainbow 101.9 236 and Studio Clock. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతి. తో మనం మాట్లాడుకుంటున్నాం మరి ఎందుకు బోనం టైంలో పర్టికులర్ ఆ వంటకాలు ఆ పదార్థాలని వాడతారు అంటే, ఎస్పెషల్లీ బోనం అనగానే మన కళ్ళ ముందు కనిపించేది, మనకు అలా ఇమాజినేషన్లోకి వచ్చేది ఏంటి అంటే వేపాకులు, రైట్? సో బోనం కుండలపై వేపాకులు పెట్టడం అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ నీళ్ళని తీర్థంలాగా తీసుకుంటారనమాట. సో దాంట్లో మనకి తెలుసు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇవన్నీ కూడా ఈ గుణాలు కలిగి ఉంటాయి వేపాకులు. అండ్ ఆ వర్షాకాలంలో ఎస్పెషల్లీ ఈ స్కిన్ డిసీజెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, గ్యాస్ట్రో ఇంటెస్టికల్ ఇన్ఫెక్షన్లు ఇవన్నీ కూడా రాకుండా ఆ వేప నీళ్లు తీర్థంగా తీసుకోవడం వల్ల తగ్గిపోయేవట. సో అప్పుడు అలా వాడేవారు. సో అది కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ. నిజానికి చాలా అంటే ఊర్లలో అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి, స్కిన్ డిసీజెస్, స్కిన్కి సంబంధించి ఏమైనా ర్యాషెస్ వచ్చాయి అంటే వాళ్ళు వేపాకు నీళ్ళతో స్నానం చేస్తారు. మనమేమో డాక్టర్ల దగ్గరికి వస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వేపాకు వాటర్, వేపాకు కలిసిన లేకపోతే వేపాకు కాసేపు నానిన వాటర్ తాగడం వల్ల సో బ్లడ్ అనేది చాలా ప్యూరిఫై అవుతుంది. అండ్ మన బాడీలో రకరకాల అవయవాలన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. అండ్ మనందరికీ తెలిసిందే ఆ వేపాకుల్ని బోనం అక్కడ సమర్పించి వచ్చిన తర్వాత ఇంటి ముందు ఏమంటారు డోర్లకి వాటన్నిటికి కడతారు. సో వాటి వల్ల ఏంటంటే దోమలు రాకుండా ఉంటాయి. దోమలు కరగకపోతే మనకి ఏ ప్రాబ్లం రాదు, కలిసిందంటేనే ప్రాబ్లం కదా. సో ఇది అనమాట సైంటిఫిక్ రీజన్. ఇది మనకు తెలుసు కదా స్వాతి, మాత్రం చెప్పాలంటే తెలిసి ఎంతమంది పెట్టుకుంటారు చెప్పండి. ఎంతమంది యూజ్ చేస్తారు ఈ వేపాకులు డోర్లకు కట్టుకోవడానికి? అబ్బే మా ఇల్లు పాడైపోతుంది, అబ్బే వద్దు, ఏమంటారు ఆ పురుగులు వచ్చేసి ఏమంటారు ఆ డోర్కి వేసిన కర్ర ఉంటుంది కదా దాన్ని తినేస్తుంది, చెదలు వస్తాయి అంటూ ఉంటారు. సో ప్లాస్టిక్ని పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళందరూ ఇవన్నీ ఎందుకు చేసిండ్రంటే, సో దాని వెనుక ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పెరుగన్నం కానీ తర్వాత ఇంకా బోనాల టైంలో ఇంకేం బెల్లం బోనం అంటారు కదా, సో ఈ బెల్లం బోనం కావచ్చు. అండ్ ఇంకొకటి ఈ బోనాల టైంలో ఆకుకూరలు అండ్ గోంగూర పచ్చడి కూడా చేస్తుంటారు, దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను, వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

மூவியின் நஷ்டு ரஞ்சித் ஆயின் அலகே ஹர்ஷிக பாடின பாட்டு வினாரு 243 ஆன் ஸ்டுடியோ கிளாக் மீன் வின்டுனாரு ஜேஷ் நே ஹைதராபாத் வித் மீ ஆர்ஜே ஸ்வாதி தோ ஓன்லி ஆன் 101.9 லோ ரைட் மரி மனம் மாட்லாடுக்குனாம் கதா ஏంటి ఈ బోనాల టైంలో పర్టిక్యులర్ ఈ ఫుడ్ నే ఎందుకు చేస్తారు అంటే సో దాని వెనకల చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట అనుకుంటాం అందరూ అంటారు అంటే ఒక ఏజ్ రాకనే మీకు ఏం తెలియదు అంటారు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట కాకపోతే ఏమంటారు మనం వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం వాళ్ళు చెప్పినవన్నీ కూడా సో పెరుగన్నం బోనం అని కూడా చేస్తూ ఉంటారు ఎందుకు అంటే సో వర్షాకాలంలో గట్ మైక్రోబయోమ్ అంటే సో అదేంటంటే ఇంబ్యాలెన్స్గా ఉంటుంది అనమాట సో ప్రోబయాటిక్స్ మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి కాబట్టి సో తినాలి అన్న ఉద్దేశంతో పెడతారు అండ్ బెల్లం బోనం ఎస్పెషల్లీ ఏంటంటే అంటే ఐరన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి వర్షాకాలంలో కొంచెం ఏమంటారు శక్తి తగ్గుతుందంట అంటే బద్ధకం అవుతుంది కదా వర్షం లబ్బా సల్ల ఏం పోతాం తడిచిపోతామని అనిపిస్తుంది ఆ సినిమాలల్లో మంచిగా అనిపిస్తుంది మనకి సినిమాలు చూసే మాత్రం అబ్బా నేను కూడా అట్లా తడిస్తే బాగుండు పాట పాడితే బాగుండు అనుకుంటాం కానీ రియల్ లైఫ్లో అట్లా ఉండదు కదా నిజానికి సో రియల్ లైఫ్లో అట్లా ఉండదు కాబట్టి కొంచెం బద్ధకం ఎక్కువ అవుతుంటుంది సో శక్తి కూడా కొంచెం ఎనర్జీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట సో ఈ టైంలో అనీమియా ఎక్కువ అవుతుంది సో ఈ అనీమియా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ బెల్లం బోనం చేసి దాన్ని ప్రసాదంగా తినడం వల్ల కొంచెం ఐరన్ ఇవన్నీ వస్తాయన్నమాట ఇక గోంగూర పచ్చడి ఆకుకూరలు కూడా బోనంలో పెడతారు రీజన్ ఏంటి అని అంటే మనందరికీ తెలుసు గోంగూరలో ఐరన్ విటమిన్ సి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అండ్ వర్షాకాలంలో ఏం పని చేయం కదా సో ఎక్కువ పని చేయం బేసిక్గా నిజం చెప్తున్నా పని చేయం అంటే చేయమా స్వాతి ఇంట్లో పని ఎవరు చేస్తారంటే ఇంట్లో పని చేస్తాం కానీ కొంచెం ఏమంటారు హార్డ్ వర్క్ అయితే చేయం అబ్బా ఎందుకు అంటారు దుప్పటి కప్పుకొని అట్లా కూర్చొని అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కానీ పని చేయాలనిపించదు సో ఈ టైంలో ఏంటంటే ఆకలి తగ్గుతుంది సో ఆకలి తగ్గుతుంది కాబట్టి ఆ

0: కూరల వల్ల, ఈ పులుపు ఆకుకూరల వల్ల ఏంటంటే అది మన ఆకలిని పెంచుతుంది అనమాట. అందుకనే ఈ ఆకుకూరల బోనం కూడా చేస్తారు. ఇక ఆ తర్వాత బోనం అంటే అన్నీ చెప్తుంది స్వాతి, కానీ ఒక్కటి మాత్రం చెప్పట్లేదు అని అనుకుంటున్నారా, అదేంటి అంటే నాన్ వెజ్ రైట్. మరి ఈ నాన్ వెజ్ని ఎందుకు స్పెషల్గా ఈ బోనాల టైంలో ఇంకా స్పెషల్గా వండుతారు అనేది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి జస్ట్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: గోధుమ సింహం సినిమా నుంచి మనం అండ్ అలాగే చిత్ర గారు పాడిన పాట విన్నారు. 252 ఆన్ స్టూడియో క్లాక్. యూఆర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
3: Really? Tell me.
2: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
3: Wow, so it's like a cultural adda on radio.
2: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
4: Telanganam. Telangana's heartbeat on air.
0: జష్ను హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకున్నాం ఎందుకు స్పెషల్గా ఈ ఫుడ్ ఐటమ్సే చేస్తారు బోనాల టైంలో అని. అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ గురించి మాట్లాడుకుంటే, సో అల్లం వెల్లుల్లి మిరియాలు అంటే స్పైసెస్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి ఈ డైజెస్టివ్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ వెల్లుల్లిలో మనందరికీ తెలుసు అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అనమాట వెల్లుల్లి. అండ్ అల్లం వచ్చేసి మనకందరికీ తెలిసిందే వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉంచుతుంది అండ్ మంచి ప్రోటీన్కి కూడా వస్తుంది వర్షాకాలంలో. సో కాస్త నీరసంగా ఉంటారట బేసిక్గా మనుషులు, మరి వాటికి అంటే వాళ్ళకి సో ఎక్కువ ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ టైంలో పెసరట్టు పెసర్లతో చేసిన వంటకాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ తెలిసిందే కదా ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు వర్షాకాలంలో లైట్ ఫుడ్ ఏంటి అంటే పెసర్లనే అందరూ రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో ఏది ఏమైనా గట్లో మంచి బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తాయి పెసర్లు. సో ఇప్పటి లేటెస్ట్ మరి పరిశోధనలు కూడా చెప్తున్నాయి ఏంటంటే వర్షాకాలంలో గట్ హెల్త్ ప్లస్ ఇమ్యూనిటీ ప్లస్ యాంటీ మైక్రోబియల్ ఫుడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మన పూర్వకాలంలో మన పూర్వీకులు అప్పుడే ఈ సైన్స్ని వాళ్ళ అనుభవం ద్వారా మనకి చెప్పారు కాబట్టి ఈ ఆషాఢ మాసం వంటకాలు కేవలం భక్తి కోసం మాత్రమే కాదు సీజనల్ ఇమ్యూనిటీ ప్రోటోకాల్ అనమాట. రైట్, ఇది వల్టీ జష్ను హైదరాబాద్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి సహా జడ్జీల సంఖ్య 34 నుంచి 35కి పెంచేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. పదే పదే విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చ లేకుండానే స్పీకర్ ఆమోదించారు. అనంతరం లోక్సభను రేపటికి వాయిదా వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ఆమె ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాలో జరిగే పలు అధికారిక విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును ప్రవాస భారతీయులు తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన 19వ ఆట మహాసభలో ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగాల ఖాళీలుంటే 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆలిండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తు గడువును 7వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. దాదాపు 11 రోజుల పాటు జరిగిన గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలు ఘనంగా ముగిశాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో టాప్ 5లో నిలిచాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తమైన వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

టూ లవ్ యూ చిత్రమ్మ అని మాత్రం అనాలనిపిస్తుంది కదా. హౌ స్వీట్, అసలు ఎంత బాగుంటుంది ఆ వాయిస్లో. సో మీరు ఇలా చెప్పమ్మా చెప్పమ్మా అని ఇన్నిసార్లు అడిగాక నేను చెప్పకుండా ఉంటానా? నాకు చిన్న అంటే ఒక వెరైటీ థాట్ వచ్చింది. మామూలుగా ఏంటంటే చాలాసార్లు మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పే ఆన్సర్కి అసలు సంబంధమే ఉండదు. సో అప్పుడు ఏంటంటే కాస్త అర్థమయ్యే వయసు ఉన్న వాళ్ళు అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది నేను సరిగ్గా క్వశ్చన్ అడగలేదా, వీళ్ళేంటి నేను ఒకటి అడిగితే ఇంకోటి చెప్తున్నారు అని అనిపించేది అనమాట. సో తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే మనకి చాలా రకాల ఆర్ట్స్ ఉన్నాయి కదా. సో ఆర్ట్స్ ఆఫ్ లిజనింగ్ అంటారు. సో వినడం ఒక కళ అంటారు, మాట్లాడడం ఒక కళ అంటారు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట. అంటే ప్రశ్న వేయడం కూడా మనకి రావాలి. సో మనం తలాతోక లేకుండా క్వశ్చన్ అడిగితే మరి ఎదుటి వాళ్ళు అలాగే ఆన్సర్ కూడా చెప్తారనమాట. మాట్లాడుకుందాం ఇవాళ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్కి అని. వింటూనే ఉండండి డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Rainbow 101.9

0: ఎగ్జాక్ట్లీ, నాకు కూడా ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఎప్పుడూ ఇలాగే స్టూడియోలో ఉండాలనిపిస్తుంది. మీకు కూడా కదా? అంతే, మ్యూజిక్కి ఆ మ్యాజిక్ ఉంటుందబ్బా. సో మ్యూజిక్ అంటేనే మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. 3:19 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: కుకథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం

321 on Studio Clock. Meeru vintunnaru FM Rainbow lo double comment with me RJ Swati to. So questioning anedi kuda oka art anamata. Ante eppudaina observe chesara mantoni kontamandi ante maatladi vellipoyin tarvata are nenu asalu enta cheppakoodadu anukunnanu bale adigindi kada mottaniki man daggara koopi laagesaru kada అని మాట్లాడుకుంటూ ఉంటాం కొందరి గురించి. నిజంగా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పకూడదు అనుకున్న విషయాన్ని కూడా చెప్పేస్తామో వాళ్ళకి తెలుసు అన్నమాట. సో అందుకే మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మన పక్కింటి పంకజాలు, మనం కొన్న కొత్త నగలు, లేక మన ఇంట్లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ గాసిప్కి ఇలాంటి వాటి కోసం వాడడం కోసం కాదు. నిజంగా ఒక రైట్ క్వశ్చన్ అనేది మన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని తీసుకురాగలగాలి. సో అలాంటి క్వశ్చన్స్ అడగాలన్నమాట. సో నేనంటాను ఏంటంటే క్వశ్చన్ అడిగి ఆన్సర్ తెలుసుకోవడం లేదా అంటే అక్కడ జరిగిన విషయాన్ని లేదా అక్కడ జరిగిన సమాచారాన్ని తెలుసుకోవడం అండ్ లేదా క్వశ్చన్ అడగడం ద్వారా ఒక్కొక్కసారి డిస్కషన్ అనేది పెరుగుతుంది. సో ఆ డిస్కషన్లో చాలా కొత్త విషయాలు తెలుస్తాయి కదా. సో మనం అనుకుంటుంది ఏంటి రైట్ ఆర్ రాంగ్గా కూడా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ క్వశ్చనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు క్వశ్చనింగ్ చేయడం అంటే కొన్ని ప్రొఫెషన్స్కే బాగుంటుంది, అందరం ఏం చేస్తాం. కానీ లైఫ్లో క్వశ్చన్ అంటే ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎదుటి వాళ్ళు అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సాడ్గా ఉంటారు ఆర్ ఎల్స్ సడన్గా వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. సో ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఏమైంది ఎందుకు అట్లా ఉన్నావంటే అస్సలు చెప్పరు వాళ్ళు. సో ఎలా అడిగితే చెప్తారో తెలుసుకోగలడం క్వశ్చనింగ్ అన్నమాట. సో దీన్నే ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అంటారు. అది నేర్చుకోవడం మనకి చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. సో మనల్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం, అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా ఇవ్వగలుగుతాం. ఏముంది పోయింది ఏముంది, క్వశ్చనే కదా. నేర్చుకుంటే పోలా, నేర్చేసుకుందాం, క్వశ్చన్ అడగడం కూడా నేర్చుకుందాం. ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉండండి డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ FM Rainbow 101.9 లో.

0: మూవీ నుంచి సుచిత్ర కార్తిక్ అండ్ సాగర్ పాడిన పాట విన్నారు. 328 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే, మామూలుగా స్కూల్లో టీచర్స్ అంటే పిల్లాడు బాగా చదవకపోతే పేరెంట్స్ ని పిలిచి మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలా ఓ టీచరు, మీ పిల్లాడు క్లాస్ లో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అని ఒక చిన్న కంప్లైంట్ చేశారు అనమాట. అప్పుడు ఇమ్మీడియట్ గా, అంటే మామూలుగా ఇలా అలర్ట్ చేస్తున్నారు, కొంచెం ఇంట్లో కూడా చెప్పండి అనడం ఆమె ఉద్దేశం అనమాట, టీచర్ ఉద్దేశం. సో వెంటనే ఆ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫెన్సివ్ మోడ్లోకి వెళ్తారు. అలా అడిగినప్పుడు, అమ్మా వాడు క్లాస్ ఫస్ట్ వస్తాడండి, అన్ని సబ్జెక్టులో 90+ మార్క్స్ వస్తాయి అంటారు. అంటే అక్కడ పిల్లాడిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ విషయంలో, అంటే ఏ విషయంలో పాయింట్అవుట్ చేస్తున్నారు అన్నది పక్కన పెట్టేసి మిగతా విషయాలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇది కేవలం పిల్లల విషయంలోనే కాదు, మామూలుగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అక్క చెల్లెలు ఏమంటారు, పిల్లలు అంటే లైక్ పెద్దవాళ్ళు అనుకోండి, పెళ్ళైన కొడుకు

కొడుకు కూతురు లేదా లైఫ్ పార్ట్నర్ ఇలాంటి విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే దానికి ఆన్సర్ చేయకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేదంటే మనం ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసామో సో వాళ్ళని ఏమంటారు అఫెండ్ చేస్తూ ఉంటారనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన కోడలు మీ అబ్బాయి నన్ను సరిగా పట్టించుకోవడం లేదు అని ఒక చిన్న ప్రశ్న వేసింది అనుకోండి, వెంటనే తల్లి అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయి మా వాడికి మనుషులంటే చాలా అభిమానం గౌరవం చాలా జాగ్రత్తగా చూస్తాడు పైగా వాడికి అన్నీ పట్టించుకునే తీరికెక్కడిది అంటూ ఉంటుందన్నమాట. సో ఇలా అంటే మనం ఇక్కడ అర్థం ఏంటి, ఆవిడ రైటే మనము రైటే, కాకపోతే క్వశ్చన్ వేయడంలో మనం ఒక సమస్యని అందరి ముందు ఉంచడంలో ఎక్కడో తేడా కొడుతుంది కదా. సో ఫెయిల్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం ఏదైనా విషయానికి సొల్యూషన్ కావాలి అనుకున్నా ఆర్ ఎదుటి వాళ్ళ నుంచి ఒక విషయాన్ని రాబట్టాలన్నా క్వశ్చన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏంటి స్వాతి, క్వశ్చన్ చేయడానికి ఇంత ఆలోచించాలా, జస్ట్ ఏంటి ఎందుకు ఇలా చేసావు అంటే సరిపోదా, అంటే ఎందుకు ఇలా చేసావు అంటే ఎందుకే చేసావు అంటారనమాట. సో అలా కాకుండా సో చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చేయాలి. అందుకే అంటారు ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, సో క్వశ్చనింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అని పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం, బోల్డండి, కబుర్లు వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: కుమార్ మూవీ నుంచి చక్రి అండ్ అలాగే కౌశల్య పాడిన పాట విన్నారు. 3:44 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు డబుల్ కమిట ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: లైఫ్లో మనకి చాలా విషయాలు తెలిసే ఉంటాయి, తెలుసున్నా కూడా అది ఇంకెవరైనా చెప్తే మాత్రం తన్ని ఎలా పట్టేసుకుంటామంటే, ఈ మధ్య పెద్ద సినిమాలో ఓ డైలాగ్ ఎవరి నోట చూసినా అదే అనమాట, బల్లి పొడతామా ఏంటి అని. సో ఇదివరకు కూడా ఇట్లాంటి డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది, జీవితం కూడా అంతే. సో ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది. అండ్ ఆ తర్వాత నరకం స్వర్గం అనేవి ఉంటాయో లేవో ఎవరికి తెలియదు కాబట్టి, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు కాబట్టి. సో అంటే ఏంటంటే, ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు లైఫ్ని ఇట్లా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫైనల్గా, సో టైం టు టైం తినండి, పడుకోండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యం జాగ్రత్త, అంటే ఎక్కడ పోతుందో అని లాకర్లలో పెట్టుకున్న డబ్బుని వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. సో ఇట్లాంటి విషయాలు చెప్పొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ కూడా. అంటే లైఫ్ అనేది అంటే లైక్ ఏంటంటే, చెరువులో పడి ఈత రానోడికి ఒకలాగుంటుంది, చెరువు గట్టు మీద ఈత వచ్చినోడికి ఒకలాగుంటుంది, రైట్? మరి అలాంటప్పుడు ఎందుకబ్బా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారు చెప్పండి, ఓ మాట చెప్పండి. సో ఇట్లాంటివి చాలా వస్తుంటాయి. బట్ వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అని కాదు, కానీ అసలు లైఫ్ అంటే మీరేమనుకుంటున్నారో అదే లైఫ్ అనమాట, రైట్? సో అలా లైఫ్ని ఎంజాయ్ చేయండి, అలా లైఫ్ని లీడ్ చేయండి, తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి ఆ స్టేట్మెంట్ల వెనక పరిగెత్తారే అనుకోండి, ఏమవుతుందంటే స్విమ్మింగ్

రాకుండా చెరువులో దూకిన ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అట్లుంటది అనమాట మన బతుకు, రైట్? ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉండండి డబుల్ కుమిటా విత్ మీ ఆర్జీ స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.

అంజీ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు బాలుగారు. ఆయన అలాగే కల్పన పాడిన పాట 351 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు డబుల్ కమేటా విత్ మీ ఆర్జే స్వాతితో. బేసిక్గా మనం మాట్లాడుకునేటప్పుడు చాలామంది ఏమంటారంటే, సో అసలు నువ్వేం అడిగినా ఇచ్చేస్తాను అంటూ ఉంటారనమాట. నిజంగా అడిగితే ఇస్తారా అంటే ఏమి ఇయ్యరు. సో సినిమాలలో మాత్రం అసలు నువ్వు అడిగితే ప్రాణం కూడా ఇచ్చేస్తాను అని మాట్లాడుతుంటారు. వన్ థింగ్, సో ప్రపంచం మొత్తం నీకు సంబంధించింది ఏం లాగేసుకున్నా కూడా నీ ప్రాణం మాత్రం ఇవ్వకు అని చెప్తారు. ఎందుకు అంటే, సో నీ ప్రాణమే నీ ప్రపంచం కదా. అసలు ప్రాణం అనేది లేకపోతే లైఫ్ జీరో, రైట్? సో ఇలాంటివన్నీ కూడా సినిమాలలో చూడడానికి అండ్ ఆ తర్వాత మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ రియల్ లైఫ్లో ఒక్కసారి జస్ట్ నీ మొబైల్ ఇచ్చి చూడు, ఇవ్వలేవు. కాసేపు నీ మొబైల్ పక్కవాడి చేతిలో ఉంటే ప్రాణం అల్లాడిపోతుంది కదా. అలాంటిది ప్రాణం ఎలా ఇస్తారు బాస్? ఇవ్వరు కదా. సో ఇవన్నీ కూడా జస్ట్ అలా చూడడానికి, వినడానికి బాగుంటాయి తప్ప రియల్ లైఫ్లో ఏవి వర్కౌట్ అవ్వవన్నమాట. సో ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, సినిమాల్లో వచ్చిన డైలాగ్స్ని ఏదో రియల్ లైఫ్కి అడాప్ట్ చేసుకొని, లైఫ్ చాలా చిన్నది, ఇంతకన్నా ఏం చేస్తాం, వాళ్ళకి ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. లైఫ్ చిన్నదే, కాకపోతే దాన్ని సీరియస్గా తీసుకోకు, సిన్సియర్గా దాన్ని అలవాటు చేసుకో, సిన్సియర్గా దాన్ని అనుభవించడం నేర్చుకో. దాట్స్ ఇట్, అంతే. అందుకే అంటారు లైఫ్ చాలా చిన్నదని. రైట్, మరి స్టూడియో క్లాక్లో టైం అయితే 353 అవుతుంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో. ఫ్రమ్ ద రాక్

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

కర్తలు అవినీతి నిరోధక సంస్థల అధికారులు ఇందులో పాల్గొంటారు. రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రపంచ బ్యాంక్ డిజిటల్ ఏషియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానితో ఆయన సమావేశం నిర్వహించారు. భారత్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఏడాది జూలైలో చరిత్రలోనే అత్యధిక నెలవారీ లావాదేవీల పరిమాణాన్ని నమోదు చేసింది. 29,88,000 కోట్ల రూపాయలు విలువైన 23.66 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదో బక్తియార్ ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో ఈ ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. బీహార్లో బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దాటియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందన తెలియజేశారు. ఈరోజు ముగిసిన గ్లాస్గో క్రీడలో 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండవ సమావేశం రేపు ప్రారంభమవుతుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం వేదికగా ఉంది. సభ్యదేశాల ప్రతినిధులు విధాన

You are listening to FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగులమయం. టైం ఆన్ స్టూడియో క్లాక్ 4 గంటలు దాటి 2 నిమిషాలకు వస్తోంది. స్వాతితో వింటున్నారు FM 101.9.

బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి రాహుల్ నంబియార్ పాడిన పాట విన్నారు. 48 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో. 2022 నుంచి కథను డెవలప్ చేసి చేసి చేసి మొత్తానికి ఏంటంటే ఆ కథను డెవలప్ చేయడానికి 4.5 ఏళ్ళు పట్టిందనమాట మన డైరెక్టర్కి. మరి ఇంతకీ ఏంటా కథ అంటే ఇంకేంటి, మరి స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ వారణాసి. టైం ట్రావెల్ కథాంశంతో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 80% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 20% ఉందన్నమాట. సో అది కూడా యాక్షన్ సీక్వెన్స్. ఇంకా వారణాసి గురించి చెప్పాలి అంటే అసలు మామూలుగా కాదంటే ఈ స్టోరీలోనే ఒక పెద్ద ఏమంటారు ఐమాక్స్ ఫార్మాట్లో తీయడానికి రీజన్ ఏంటంటే ఈ స్టోరీలో అంత ఎలివేషన్ ఉంటుంది అని అంటున్నారట. అండ్ ఇంకొకటి చెప్పాలా, ఈ సినిమాకి సంబంధించి అంటార్కిటికాలో 300 అడుగులకి పైగా ఉన్న ఒక పెద్ద మంచుకొండ, రామాయణంలోని భారీ వానర సేన, ఇలా చాలా చాలా ఉన్నాయట సీన్స్. అలా జక్కన చెప్తుంటే మాత్రం సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడానికి కూడా అసలు మనకి టైం లేదు అన్నట్టుగా ఉందన్నమాట. సో బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది ఏంటది, సమయం లేదు మిత్రమా, సో అలా అనిపిస్తుంది అన్నమాట. సో జక్కన్న ప్లీజ్ జక్కన్న ఆ 20% కూడా తొందరగా ఫినిష్ చేసేసి మా కళ వదిలేసావనుకో, ఐ మీన్ సినిమా రిలీజ్ చేసావనుకో, మేము హిట్ చేసి పెడతాంగా, ఉన్నాం కదా రైట్. ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 101.9.
1: ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటామంటూ నీకే డైలే చేసిందే.

0: FM Rainbow 101.9.
1: 419 on Studio Clock. మీరు వింటున్నారు FM Rainbow 101.9 with me RJ Swati. తో ఈసారి సాయిమా అవార్డ్స్ 2026 అసలు మామూలుగా లేదు. ఎందుకంటే సో నామినేషన్స్ అన్నీ కూడా ఏమంటారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. సాయిమా అవార్డ్ కమిటీ ఈ మధ్య కాలంలో అంటే దాన్ని రిలీజ్ చేసింది. మరి ఈ కేటగిరీలో పోటీ పడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఎస్పెషల్లీ మన తెలుగు నుంచి మిరాయ్ అత్యధికంగా అంటే సో హైయెస్ట్ అనమాట 11 nominations అంటే 11 categories లో నామినేషన్స్ లోకి వెళ్ళిపోయింది మిరాయ్ సినిమా. అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా సో 10 nominations వచ్చేసాయి థండేల్. అండ్ అలాగే కోర్టు మూవీలు ఈ రెండు కూడా 9 nominations లో మరి అలా చోటు సంపాదించేసుకున్నాయి. సెప్టెంబర్ 11-12 తేదీల్లో జరిగే ఈ వేడుకల్లో మరి మన తెలుగు సినిమాలో ఎవరికి ఈ సాయిమా అవార్డు రాబోతుంది అన్నది మాత్రం చాలా చాలా క్యూరియాసిటీగా ఉంటుంది కదా. సో మరి ప్రేక్షకులకి అలా ఉంటుంది, ఎవరికి వస్తే బాగుంటుంది అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి ఇంకా ఈ సాయిమా 2026 అవార్డ్స్కి ఎందుకు అంత క్రేజ్ అంటే ఉత్తమ నటుడు కేటగిరీ నామినేషన్స్లో మన పవర్ స్టార్ కూడా ఉన్నాడన్నమాట. సో మొత్తం 6 members ఏమంటారు ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్లో పోటీ పడుతుంటే అందులో పవన్ కళ్యాణ్, ధనుష్, నాని, నాగచైతన్య, తేజ, సజ్జ, మిరాయ్, వెంకటేష్. సో ఇలా క్రేజీ క్రేజీగా ఉందన్నమాట నామినేషన్స్ అయితే. మరి ఎవరికి వస్తుంది అన్నది మాత్రం అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో మీరైతే

అనుకుంటున్నారు? ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీనియర్స్ కాబట్టి సీనియర్ యాక్టర్స్కి ఇవ్వాలా, లేకపోతే తర్వాత వచ్చిన వాళ్ళైనా సరే బాగా చేశారు అనుకోండి వాళ్ళకి ఇవ్వాలా? మీరైతే ఏమనుకుంటున్నారు నాకు వాట్సాప్ చేయండి. ఆన్సర్ 4023234822. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.

0: FM Rainbow 101.9.
1: 4:27 in studio clock. You're listening to FM Rainbow 101.9. Rainbow to jeevitam rangla mayam. Itu hero ga ranistu mari atu vaipu producer ga kuda tana sattani chaadutunna hero evaru ante inkevaru nani. Adi kuda maro hero tho cinema cheyadam ante inka క్రేజీ కదా. మొత్తానికి అలియాస్ రుక్మిణి అంటూ కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయిపోతున్నారు. ఎవరా హీరో అంటే ఇంకెవరు నానీస్ ఫ్రెండ్ అండ్ ఆర్ హీరో నితిన్. మరి నితిన్తో మరి నాని సమర్పిస్తున్న సినిమా అంటే నాని బ్యానర్లో వస్తున్న సినిమా అనమాట అలియాస్ రుక్మిణి. బాగుంది కదా పేరు. పేరే కొంచెం క్రేజీగా వెరైటీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. మురళీకాంత్ డైరెక్షన్ లో వస్తోంది ఈ సినిమా. మరి ఈ సినిమా టైటిల్స్ ని ఈరోజు అంటే టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దీనికి నాని వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. ఈరోజు మార్నింగే రిలీజ్ అయింది అలియాస్ రుక్మిణి, హీరో నితిన్ అనమాట. మిగతా డీటెయిల్స్ ఏంటి అంటే వెయిట్ చేయాలి బాస్, వెయిట్ చేయాలి కదా. మొత్తానికి నితిన్ లుక్ చూస్తుంటే మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు కనిపించిన సినిమాలో కన్నా అయితే కాస్త డిఫరెంట్గా అయితే ఉన్నాడు నితిన్. మరి ఒక హీరో ఇంకో హీరోని ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది వెయిట్ చేయాలి. టైటిల్ మాత్రం భలే ఉంది. అసలు ఇలాంటి టైటిల్స్ ఎలా వస్తాయో వీళ్ళకి, అలియాస్ రుక్మిణి అంట. మరి ఇంతకీ రుక్మిణి ఎవరు? ఒకవేళ నితిన్ పేరే రుక్మిణి అని ఏమన్నా ఉంటుందా? ఇలాంటి డౌట్లన్నీ నాకు వస్తూ ఉంటాయి, మీకు కూడా వస్తాయా? సో ఇలాంటివి చదివినప్పుడు వస్తూ ఉంటాయి. మరి వెయిట్ చేయాలి, వెయిట్ చేద్దాం అలియాస్ రుక్మిణి కోసం. ఇంకా వింటూనే ఉండండి బోల్డని కబుర్ల కోసం ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: रेनबो 101.9।
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

441 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. అండ్ రీసెంట్గా అసలు రవితేజ ఒక పాట మామూలుగా కాదు, ఎక్కడ చూసినా ఆ పాటని అసలు అందరూ పాడేస్తున్నారు. ఐ మీన్ ఆటోలలో, కార్లలో అండ్ మార్నింగ్ టైంలో టెంపుల్స్ దగ్గర ఆ పాట అసలు మారు మోగుతుంది. ఏంటా పాట అంటే శివ నిర్వాణ డైరెక్షన్లో వస్తున్న ఇరుముడి సినిమాలోని పాట. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసింగ్ అంటే ఐ మీన్ ఆ సంస్థ నిర్మాణంలో వస్తుంది సినిమా. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా, సాయి కుమార్ అండ్ అలాగే బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ లాంటి సో పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ అంతా కూడా ఉంది ఈ సినిమాలో. మరి ఈ సినిమాలో రవితేజ అంటే, రవితేజ అనగానే ఒక మాస్ మహారాజా కదా, మరి ఆ క్యారెక్టర్ నుంచి సడన్గా రవితేజని ఇలాంటి ఒక క్యారెక్టర్లో చూపించడం అనేది ఛాలెంజింగ్ అనే చెప్పాలి. మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు మన ఆడియన్స్ అనేది కూడా ఇంపార్టెంటే. అయినా కూడా పాట మాత్రం మామూలుగా లేదబ్బా, పాట అయితే మస్తుంది. అండ్ ఈరోజు మార్నింగ్ ఈ సినిమా ఇరుముడి సినిమాలోంచి ఇంకొక పాటని కూడా రిలీజ్ చేశారు. అంటే పేరెంట్స్ దగ్గర ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉండడం, ఆ పాపని వాళ్ళు ఏమంటారు కేర్ చేస్తూ ఉండడం లాంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చిన పాట అనమాట. అండ్ ఈ పాటను రాసింది అనంత్ శ్రీరామ్. మరి ఈ పాట ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఆల్రెడీ మార్నింగ్ రిలీజ్ అయింది కాబట్టి మంచి వ్యూసే వచ్చాయి. అసలు ఓవరాల్గా ఇరుముడి అన్న సినిమాలో మాస్ మహారాజాను పెట్టడం అనేది మస్తు క్రేజ్ అబ్బా, రైట్? ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉంది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

Rainbow 101.9. You're listening to FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగుల మాయం జూలై 30th న మనందరి ముందుకు వచ్చిన సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందన్నమాట. మరి ఏంటి ఆ సినిమా అంటే, టామ్ హాలండ్ ఆయన జిండయ్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సో మొత్తానికైతే ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిన, అంటే మిగతా సినిమాలతో పోలిస్తే సుమారు దాదాపు 225 మిలియన్ డాలర్లతో ఈ సినిమాను తీశారు. అండ్ మొదటి వీకెండ్లోనే బడ్జెట్ని క్రాస్ చేసి మొత్తానికి సూపర్ సక్సెస్ని అందుకుంటుంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా అనమాట. సో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో 38వ సినిమాగా వచ్చిన ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఇండియాలో మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చేసింది ఈ సినిమాకి సంబంధించి. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో ఇక ఆ స్పైడర్ మ్యాన్ థీమ్ అంతా కూడా ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. నిజంగా ఎవరికి ఇష్టం ఉండదు కదా స్పైడర్ మ్యాన్ అంటే. ఎంత పెద్దగైనా సరే ఒక్కసారి ఆ సినిమా లేదా ఆ సినిమాకి అంటే ఐ మీన్ కార్టూన్ చూసినా కూడా స్పైడర్ మ్యాన్కి అలా అలా అలా అట్రాక్ట్ అయిపోతాం. సో సినిమా మాత్రం సూపర్ డూపర్ ఉంది, అందుకే అందరూ అంటున్నారు స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్ అని పిలుస్తున్నారనమాట మొత్తానికి సినిమా కలెక్షన్స్ని. సో ఇండియాలో ఎక్కువగా ఎందుకు ఇంత మంచి రెస్పాన్స్ ఉంది అంటే, మనకి చిన్నప్పటి నుంచి ఇష్టం కదా కొన్ని కొన్ని కార్టూన్స్ మనం బాగా ఇష్టపడుతూ ఉంటాం అనమాట. వాటి గురించి ఏం తెలియదు మనకైనా సరే, స్పైడర్ మ్యాన్ అంటే కావాలంతే. కంపాస్ బాక్స్ మీద ఉండాలి, అండ్ నోట్బుక్ పుస్తకాల మీద ఉండాలి, ఇంకా బ్యాగ్ మీద ఉండాలి. సో చిన్నప్పుడు గుర్తుందా? సో అలాంటి స్పైడర్ మ్యాన్ ఇప్పుడు సినిమాగా వచ్చేసి అలా కోట్లు కొల్లగొడుతోంది అనమాట. రైట్, వింటూనే ఉండండి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.

0: సమయం 5 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2023లో డిజిటల్ ప్రతిజ్ఞ పోర్టల్ను ప్రారంభించినప్పటి నుంచి 3 ఏళ్లలోనే భారతదేశం 5 లక్షలకు పైగా ఆధార్ ధృవీకరించిన అవయవ దాన ప్రతిజ్ఞలు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత అవయవ దాన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారతదేశంలో అవయవ మార్పిడులు ఏటా 20 వేలకు పెరిగాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా అవయవ దానాన్ని ప్రోత్సహించడంలో చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. భారత చక్షుతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈవేళ రేపు లక్నోలో జరుగుతోంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్

పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. గోపబంధు దాస్ స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ఒక ప్రముఖ పాత్రికేయుడు. 1919లో ద సమాజ్ అనే ఒడియా వార్తాపత్రికను స్థాపించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ భారత ఉజ్బెకిస్తాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్లో ఈ రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసర ప్రయాణాలు చేయవద్దని, బయటన్నవారు వర్ష తీవ్రత పెరక్క ముందే సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య హర్షం వ్యక్తం చేశారు. 2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు వేదిక అయ్యేందుకు భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని మాండవ్య స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: Rainbow 101.9
1: 53 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో పని చేసి చేసి చేసి అని అంటే కొందరు చేస్తారు, అందరు చేయరు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, సో అలా అలా చల్లచల్లగా ఉంది వెదర్ అని చెప్పేసి టీ తాగడానికో కాసేపు ఇంకేదో అంటే కాసేపు వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్ ఉంటాయి కదా, అన్నీ చెప్తారా అర్థం చేసుకోవాలంటే. సో వాటి కోసం అని చెప్పేసి చిట్చాట్ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటుంటారు కదా. సో ఏది ఏమైనా కూడా ఆఫీస్లో ఎంత పని చేశామన్నది కాదు, కానీ ఈ ట్రాఫిక్లో ఎలా ఇంటికి వెళ్ళామన్నది ఉంటుంది చూడండి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రాఫిక్ అనే సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళేసరికి ఫుల్ టైర్డ్ అయితే అయిపోతాం. సో మీరు టైర్డ్ అవ్వకుండా మచ్ ఎనర్జెటిక్ అండ్ లేటెస్ట్ తాజా ట్యూన్స్ నేను ప్లే చేస్తాను, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇటీవల అంటే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా తలపతి విజయ్ జన నాయకన్, మన తెలుగులో జన నాయకుడు పేరుతో రిలీజ్ అయింది. మరి అందులో ఈ పాట అసలు మస్తుంది, తలపతి కచేరి లిరిక్స్ అంటూ వస్తుంది ఈ పాట. మరి ఆ పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్, 101.9 రెయిన్బో యాడ్స్ కలిసి టు యువర్ లైఫ్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: అనిరుద్ధ్ రవిచందన్ పాడిన పాట విన్నారు. ధీమా ధీమా అంటూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైక్ ఎల్ఐకే మూవీ నుంచి 5:22 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: తాజా ట్యూన్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మన మీకోసం వచ్చేస్తుంది భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి నక్కాస్ అజీజ్ అండ్ అలాగే రోహిణి సూరత్ పాడిన పాట బెల్లా బెల్లా అంటూ అసలు మామూలుగా ఉండదు మ్యూజిక్. మరి ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ఎవరు అంటే, సో మరి ఈ సినిమాకి మనకి మ్యూజిక్ అందించింది భీమ్స. ఈ మధ్యకాలంలో భీమ్స్ భలే కొడుతున్నాడబ్బా, అదే మ్యూజిక్ రైట్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: తాజా ట్యూన్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మొత్తానికి హిట్ కొట్టేశారు అయ్య గారు అంటూ, సో మొత్తానికి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా లెనిన్, అఖిల్స్ లెనిన్ మూవీ. మరి లెనిన్ మూవీ నుంచి శ్వేతా మోహన్ ఆయన అలాగే జుబిన్ పాడిన పాట మీ అందరి కోసం వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: రోహిత్ చౌహాన్ పాడిన పాట ఫ్రమ్ ద మూవీ పెద్ది. అసలు ఎవరి నోట విన్నా ఈ పాట అలా చిక్రి చిక్రి చిక్లెట్ లాగా అలా వినిపిస్తూ ఉంది. తాజా ట్యూన్స్ విన్నారు మీ ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో క్లాక్లో. టైం 5:44:32 అలా కంటిన్యూ అవుతుంది. మరి టైం అయితే 5:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మీరు వింటారు ఆరోగ్య జీవనం. గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఆరోగ్య జీవనం. గర్భిణీ స్త్రీలలో దంత సమస్యల గురించి డాక్టర్ సీను నాయకారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణుల్లో దంత సమస్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీను నాయక్.
1: నమస్కారం.
0: మామూలుగా దంత సమస్యలు అనగానే మనము సామాన్యమైన పరిజ్ఞానంలో పిల్లలకు పెద్దలకు వస్తుంది అనుకుంటుంటారు. పిల్లలకి ఎందుకంటే వాళ్ళ పాల పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు రావడము, చాక్లెట్లు ఎక్కువగా తిని పిప్పి పళ్ళు రావడము, అలాగే వయసురీత్యా వృద్ధులైన తర్వాత పళ్ళల్లో పటుత్వం తగ్గిపోయి ఆ సమస్యలతో వస్తుంటారు. ముఖ్యంగా డాక్టర్ గారు గర్భిణి అనగానే ఒక మాట చెప్తుంటారు, గర్భిణి అంటే కదిలే దేవాలయంగా అభివర్ణిస్తుంటారు. వాళ్ళు ఏమి తిన్నా ఏమి విన్నా కూడా ఆ గర్భస్థ శిశువుపై

0: ప్రభావం చూపిస్తుంది అని అంటుంటారు. అయితే ఈ గర్భిణిగా మారే ముందు, గర్భిణిగా మారినప్పుడు ఆ తర్వాత కూడా ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి దంత సమస్యల విషయంలో?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, డెంటల్ ట్రీట్మెంట్ అంటేనే చాలా మందికి నెగ్లిజెన్సీ ఉంటుందండి. సో ఇంకోటి ఏమంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా మందికి ఈ డెంటల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 23 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, చాలా మంది ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకు డెంటల్ ప్రాబ్లం వచ్చి డెంటల్ డాక్టర్ చూపించుకోవడం జరిగింది. కానీ ముందే అంటే, మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామండి, ఏమైనా డెంటల్ ప్రాబ్లం ఉందా అని చూపించుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా లేరు. సో ఇప్పుడు ఏమైనా కార్డియాక్ సర్జరీ అయినప్పుడు, అంటే గుండెకి సంబంధించిన ఆపరేషన్ అయినప్పుడు, లేకపోతే కంటికి సంబంధించిన ఆపరేషన్ అయినప్పుడు, వాళ్ళు ప్రీ అనెస్టిక్ చెకప్ లాగా ప్రీ ఆపరేషన్ డెంటల్ చెకప్ చేయించుకుంటున్నారు. ఎందుకు అంటే, సో నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏవైతే ఇన్ఫెక్షన్ ఉన్నాయో అవి వేరే వాళ్ళకి వెళ్లకుండా మనకు ముందే ఏమన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డెంటల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, మౌత్లో ఉన్న ఇన్ఫెక్షన్ ని వాటిని ముందే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే, మేము అంత దాన్ని సర్టిఫైడ్ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యన.
0: డాక్టర్ గారు, మనము మామూలుగా గర్భం దాల్చిన తర్వాత గైనకాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు రాస్తుంటారు, రొటీన్ గా కొన్ని పరీక్షలు చేయిస్తూ ఉంటారు, అల్ట్రాసౌండ్ స్కాన్ అని, బ్లడ్ శాంపిల్స్ అని. అందులో కూడా సామాన్యుడు జనరల్ గా డెంటల్ సంబంధించిన పరీక్షలు చేయించరు. సో డెంటల్ పరీక్షల ఆవశ్యకత ఏమిటి, ఏ సమయంలో చేయించుకోవాలి?
1: సో ప్రెగ్నెన్సీ ముందు మామూలుగా అయితే ఏ గైనకాలజిస్ట్ అయినా యాక్చువల్లీ, సో ఇది మ్యాండేటరీ పెట్టుకుంటే చాలా బెటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే టూత్ పెయిన్ వచ్చిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ పీరియడ్ లో ఎవరికైనా టూత్ పెయిన్ వస్తే మాత్రం అది చాలా భయంకరంగా పెయిన్ ఉంటుంది. సో అదొకటి. టూత్ పెయిన్ లో కూడా వీళ్ళు తెలియకోకుండా, అంటే డెంటల్ డాక్టర్ తెలియకుండా లేదా గైనకాలజిస్ట్ తెలియకోకుండా కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడతారు. మనం మెడికల్ షాప్కి వెళ్ళేసి వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఏ మెడిసిన్ చేసుకోవాలి, ఏ మెడిసిన్ చేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉండదు. ఐడియా లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చెప్పండి, పన్నొప్పి వచ్చిందండి, సో పెయిన్ క్లియర్ ఇవ్వండి అంటారు మెడికల్ షాప్కి వెళ్ళేసి. సో మెడికల్ షాప్ కూడా ఏం చేస్తాడు, వాడికి నచ్చిన ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాడు. సో ఆ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల మనకు పుట్టబోయే బిడ్డకు ప్రాబ్లం అవుతుంది. ఒక్కోసారి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే, పుట్టబోయే బిడ్డ హెల్త్ మీద కూడా మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీలో బాగా చూజీగా మెడికేషన్ ఇస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారో, ఒక్కసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఎలాంటి డెంటల్ సమస్యలు ఉన్నా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే మంచిదండి.
0: అంటే ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారాలన్న సంకల్పం వచ్చినప్పుడే ఇతరత్ర మిగతా టెస్టులతో పాటు దంత పరీక్షలు కూడా చేయించుకున్నట్లయితే, ఏదైనా సమస్య ఉన్నట్లయితే తొలుతనే దాన్ని
1: ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
0: అలా ట్రీట్మెంట్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడ్డ తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. డాక్టర్ గారు, ఏ రకమైన టెస్టులు చేయించాలంటారు?
1: సో యూజువలీ అంటే, ఒకసారి డెంటల్ చెకప్ చేసుకున్న తర్వాత టోటల్ గా ఓవరాల్ గా మనకు ఏమైనా క్యావిటీస్ ఉన్నాయా, సో క్యావిటీస్ ఉంటే వాటిని ఫిల్లింగ్ చేసుకోవడం, అంటే పిప్పల్ అంటారు కదా, సో డెంటల్ కెరీస్ అంటారు మా దాంట్లో. సో క్యావిటీస్ అవన్నీ అలా పిప్పలు ఉంటే వాటిని ఫిల్లింగ్ చేసుకోవడము. తర్వాత ఇంకోటి ఏమిటి, కామన్ గా చూసే సమస్య అంటే పంటి మీద గార పట్టి చిగుళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ చిగుళ్ళ సమస్య ఉండడం వల్ల మనకు ఈ బ్లీడింగ్, నోటి నుంచి దుర్వాస రావడం, బ్లీడింగ్ రావడం జరుగుతుంటుంది. సో ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ ఏదైతే చిగుళ్ళ సమస్య ఉంటుందో ఇది పెయిన్ కి రిలేటెడ్ సమస్య కాదు చాలా మటుకు. సో అలా పెయిన్ లేకపోతే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అలాంటి పేషెంట్స్ మనం క్లీనింగ్ చేసుకుని కొన్ని మౌత్ వాష్లు వాడడము. థర్డ్ ఏమంటే, మనకు ఈ తిన్న ఆహారం ఎక్కడన్నా ఇరుక్కుపోవడం జరుగుతుంది అనుకుంటే అక్కడ మరి ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఫోర్త్ సమస్య ఏమంటే, మనకు ఈ విజ్డమ్ టూత్ ఎలా ఉన్నాయి, అంటే ఈ 9 మంత్స్ పీరియడ్ లో వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టు ఉన్నాయా లేదా అని చెప్పేసి అసెస్ చేసి అన్నిటికీ ఈ పంటికి సంబంధించిన అన్ని ఎక్స్రే తీసి, సో దానికి ఏమైనా రిలేటెడ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిదండి. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం చేసుకుంటే ఈ 9 మంత్స్ లో వాళ్ళ ఇలాంటి పంటి సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
0: ఒక నిష్ణాతులైన డాక్టర్ దగ్గర ఒక కన్సల్టేషన్ ఇచ్చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తొందరగా నిర్ణయం చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఉన్నట్లయితే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసి ఆ సమస్య గర్భిణిగా ఉన్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ప్లాన్
1: చేసుకోవాలి.
0: డాక్టర్ గారు, ఒకవేళ గర్భం దాల్చిన తర్వాత ఆ 9 నెలల సమయాల్లో కనుక ఏదైనా దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏం చేయాలి?
1: సో వస్తే మాత్రం, ఎవరైతే పల్టీ సమస్యలతో వస్తే మా దగ్గర ఫస్ట్ ఏం చేస్తామంటే, మినిమం టు మినిమం ఏదైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయడం మాత్రమే జరుగుతుంటుంది. కొన్ని ఎలెక్టివ్స్ ప్రొసీజర్ అని ఉంటారు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, అది అంత ఎమర్జెన్సీ కాదు. అలాంటి డెంటల్ ట్రీట్మెంట్ని మేము పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ డెంటల్ ట్రీట్మెంట్ని కూడా ఏవైతే ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్ ఉంటుందో అది కూడా సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4వ నెల, 5వ నెల, 6వ నెలలో ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంటుంది. అది కూడా చిగులు

0: సంబంధించిన ప్రాబ్లం ఉంది, పంటిని క్లీనింగ్ చేయించుకోవడము, లేకపోతే పిప్పళ్లతోటి టూత్పెయిన్ తోటి వచ్చాడు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడము, కొంతమందికి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ డయాబెటిక్ వస్తుంటది కొంతమందికి, కొంతమంది కూడా పళ్ళు లూజ్ ఉంటాయి, అలాంటి ఆ లూజ్ ఉన్న పన్ను ఎప్పుడు మనకు తినేటప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు అది పెయిన్ వస్తున్నప్పుడు అలాంటి వాటిని రిమూవ్ చేయడము. సో ఇలాంటి కొన్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మాత్రము ఈ సెకండ్ ట్రైమెస్ట్ లో చేయడం జరుగుతుంటది.
1: అంటే నాలుగో నెల నుంచి
0: నాలుగో నెల, ఐదో నెల, ఆరో నెల,
1: మూడు నెలలు,
0: మూడు నెలలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మనం మీరు అన్నారు జెస్టేషనల్ డయాబెటీస్ లాగా, అంటే కొంతమంది గర్భిణీ కాలంలో ఆ తొమ్మిది నెలలో ఒక్కోసారి కొంతమందికి డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము, తర్వాత మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అది తగ్గిపోవడం జరుగుతుంటుంది, అలాగా దంత సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా?
0: ఉంటదండి. ఒకటేమో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటారు, ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే మనకు ఈ జింజివైటిస్ వస్తుంటుంది. సో ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో వీళ్ళు చాలా మటుకు బ్రష్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు, చేసినా కూడా మాని ఒకసారి చేయడం మీద అలా చేసుకోవడం, దాంతో ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వస్తుంటుంది. సెకండ్ ఏమంటే ప్రెగ్నెన్సీ ట్యూబర్ లాగా ఒకటి వస్తుంటుంది అనమాట, చిగుళ్ళ పైన అంటే పంటి పంటి మధ్యన చిగుళ్ళ మీద ఒక లంప్ లాగా, ఒక గడ్డలాగా ఏర్పడి దాన్ని ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటారు అనమాట. ట్యూమర్ అంటే దట్ ఈజ్ నాట్ ఎ క్యాన్సర్. సో ఆ పీరియడ్లో మనకు ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది, అలా హార్మోనల్ ఇంబ్యాలెన్సల వల్ల లేకపోతే చిగుళ్ళు సరిగా మనకు వీళ్ళు బ్రష్ చేసుకోకపోవడం వల్ల, పళ్ళని సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల పంటి మీద ఉన్న పాచితోటి దాంతో ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్, ప్రెగ్నెన్సీ ట్యూమర్ అని వస్తూ ఉంటుంది. సో ఒకసారి ఈ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ప్రెగ్నెన్సీ ట్యూమర్ ఉంటుందో అది ఆటోమేటిక్గా చాలా మటుకు పోతుంటుంది, చిన్న చిన్నవి ఉంటాయి. పెద్ద సైజులో ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు డెంటల్ డాక్టర్ దాన్ని చిన్న ఆపరేషన్ చేసి తీయడం జరుగుతూ ఉంటుంది.
1: కాబట్టి నోటి పరిశుభ్రత అనేది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాలి, గర్భిణులు మటుకు ఇంకా శ్రద్ధతో పాటించాలి. డాక్టర్ గారు, ఇలాంటి సమయంలో కొంతమంది తెలిసి తెలియకుండా పర్వాలేదులే, మీరు అన్నట్టుగా ఈ చిగుళ్ళలోంచి కొద్దిగా రక్తం కారడం కానీ, పళ్ళ సందుల్లో వస్తువులు తిన్న వస్తువులు ఇరగడం కానీ, ఇలాంటిని చాలా చిన్న సింపుల్గా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటంటారు, అంటే ఏ రకంగా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, భర్త కానీ, లేకపోతే ఇతరత్ర ఇంట్లో వాళ్ళ తోడుగా ఉండేవాళ్ళు ఏ రకమైన సింప్టమ్స్ని గుర్తించి ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పవలసిన సమయం ఏంటంటారు?
0: ఒకటేమంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారో వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే డెఫినెట్లీ పంట లోపల కొద్ది సమస్య ఉన్నట్టే, అది బ్లీడింగ్ గమ్స్ కావచ్చు, లేకపోతే టూత్ పెయిన్ కావచ్చు, లేకపోతే విజ్డమ్ టూత్ పెయిన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, సరిగా ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆమె పంట సమస్యలతో బాధపడుతున్నట్టు, అదొకటి.
1: సరైన ఆహార లోపం కారణంగా గర్భస్థ శిశువు అభివృద్ధి కూడా, గ్రోత్ కూడా తగ్గే అవకాశం
0: ఉంటుంది.
1: సో అది మామూలుగా వికారము, వాంతుల వల్ల తినలేకపోతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఒకసారి దంత సమస్య ఏదైనా ఉందా అనేది
0: చెక్ చేయించుకో. ఇంకోటి ఏమంటే మార్నింగ్ సిక్నెస్ చాలా మందికి ఉంటుంది, చాలా మంది బ్రషింగ్ అవాయిడ్ చేస్తారు. ఎందుకు బ్రషింగ్ అవాయిడ్ చేస్తారంటే ఒక టూత్పేస్ట్ వాడడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి పడదు. సో అలాంటి ఏం చేస్తారంటే వీళ్ళు బ్రషింగ్ చేయడమే మానేస్తారు చాలా మటుకు, ఎందుకంటే ఆ పేస్ట్ మనం బ్రష్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మార్నింగ్ వామిటింగ్ రావడము, లేకపోతే మార్నింగ్ సిక్నెస్ ఉండడము, అలా వికారంగా ఉండడము, దాంతో ఏమంటే వీళ్ళు బ్రషింగ్ చేయడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు అలాంటి మార్నింగ్ సిక్నెస్ ఉంది, లేదా వీళ్ళకి ఏమైనా అలర్జీ ఉంది అలాంటి టైప్ ఉంటే మాత్రం, సో వాళ్ళు దే హ్యావ్ టు చేంజ్ దట్ పేస్ట్ అనమాట, ఆ బ్రాండ్ని చేంజ్ చేయాలి. సో కొన్ని ఫ్లేవర్స్ కొంతమందికే పడతాయి, కొంతమంది పడవు, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి టూత్పేస్ట్లో కూడా. సో ఆ ఫ్లేవర్ మార్చి రెండు సార్లు బ్రష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే
1: ఉదయం లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి.
0: ఇంకోటి ఏమంటే ఈ బ్రషింగ్ తో పాటు యాంటీ మైక్రోబియల్ ఏదైతే మౌత్ వాష్ ఉంటుందో, యాంటీ మైక్రోబియల్ మౌత్ వాష్ ఉంటుందో, ఎనీ మౌత్ వాష్ ఏ కంపెనీ ఉండొచ్చు, ఏ మౌత్ వాష్ అని వాళ్ళు నోరు ఈ బ్రషింగ్ చేసుకున్న తర్వాత ఈ పుక్కిలించుకోవడం కూడా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో చాలా మంచిది.
1: డాక్టర్ గారు, వేడి నీళ్ళతో పుక్కిలించడం ఉపయోగకరంగా ఉంటుంది అంటారా?
0: డెఫినెట్లీ అండి, వేడి నీళ్ళతో కొద్ది గోరువెచ్చి నీళ్ళలో మీరు హోమ్ రెమెడీస్గా మనం కొన్ని చెప్తుంటాము. సో యూజువలీ మనము ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వచ్చింది, లేకపోతే టూత్ పెయిన్ వచ్చింది, ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో మార్నింగ్ ఒకసారి రాత్రికి ఒకసారి గోరువెచ్చి నీళ్ళలో కొత్త సాల్ట్ వేసి పుక్కిలించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల సగానికి సగం ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేస్తామో అది ఒక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో దానివల్ల మనకు ఈ జింజివైటిస్ ప్రాబ్లం తగ్గడం, లేకపోతే టూత్ పెయిన్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఇన్ ద హౌస్.
1: అది ఎలాగూ కడుపులోకి తీసుకోవడం లేదు కాబట్టి దాని పట్ల ఆ సాల్ట్ వాటర్ పట్ల వచ్చే

0: ఐ మీన్ బీపీకి సంబంధించిన ప్రభావం కూడా ఏముంది,
1: ఉండదు.
0: నోటి పరిశుభ్రతలో ఒక భాగంగా కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి గట్టిగా పుక్కిలించి ఉమ్మించినట్టయితే ఆ సందుల్లో ఎక్కడైనా మిగిలిపోయిన ఉన్నా కానీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నా కానీ క్లియర్
1: అయిపోతుంది.
0: గృహ వైద్యంగా మీరు చెప్పారండి, ఇది కాకుండా ఇతరత్ర ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా నొప్పి వచ్చినప్పుడు కానీ? లేదా
1: నొప్పి వచ్చినప్పుడు ఎస్పెషలీ అంటే నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇదివరకు చెప్పినప్పుడు కొద్ది గోరువెచ్చని నీళ్ళలో మనం సాల్ట్ వేసుకుని పుక్కిలించితే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. సెకండ్ థింగ్ అంటే మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు దొరుకుతుంది, మనకు మెడికేటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరుకుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఒక 50% వాటర్లో మిక్స్ చేసి 2-3 నిమిషాలు నోట్లో వేసుకుని పుక్కిలిస్తే కూడా మనకు ఈ కొంత ఈ టూత్ పెయిన్ తగ్గడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏమంటే చాలామందికి ఈ హోమ్ రెమెడీగా ఈ పిప్పి పళ్ళతోటి కానీ ఈ చిగుళ్ళ వ్యాధితోటి కానీ లేకపోతే ఈ విజ్డమ్ టూత్ కొని చాలామంది పెయిన్ వచ్చి కొంత వాపు వచ్చే అవకాశం ఉంటుంది, వాపు కూడా ఉంటుంది. అలా వాపు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ జండు బామ్ పెట్టడము లేకపోతే వేడితోటి కాపడం చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమంటే టెంపరీగా మనకు పెయిన్ తగ్గినా కూడా వాపు అనేది ఇంకా ఎక్కువైతుంది. అలా కాకుండా ఎప్పుడైనా కూడా మనకు అలా టూత్ పెయిన్ వచ్చినప్పుడు లేకపోతే స్వెల్లింగ్గా వాపు వచ్చినప్పుడు ఐస్ ప్యాక్ తోటి ఏమైనా ఐస్ తోటి తీసుకొని బయట నుంచి కాపడం, ఎవరీ 1/2 hour ఒకసారి కాపుతుంటే మనకు పెయిన్ తగ్గుతుంది, పెయిన్తో పాటు ఈ స్వెల్లింగ్ కూడా వాపు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే నెక్స్ట్ ఇంకో హోమ్ రెమెడీ ఏమంటే టూత్ పెయిన్ వచ్చినప్పుడు క్లోవ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్లోవ్ ఆయిల్ అని చెప్పి లవంగంది, ఆ ఆయిల్ని మనం కాటన్ మీద తీసుకుని ఎక్కడైతే క్యావిటీ ఉందో పన్ను మీద రంధ్రం ఉందో అక్కడ ఆ రంధ్రంలో మనం పెడితే అది అక్కడ టూత్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది క్లోవ్ ఆయిల్తో కూడా తాత్కాలికంగా. సో ఇంకోటి ఏమంటే మనకు కొన్ని ఈ జెల్స్ కూడా దొరుకుతాయండి, అస్టోమెఫెన్ బెంజోకెయిన్ చెప్పేసి ఒక ఆయింట్మెంట్ కూడా దొరుకుతుంది. ఆ ఆయింట్మెంట్ కూడా మనం మెడికల్ షాప్లో తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ ఏరియాలో మనకు లోకల్గా అప్లై చేస్తే సో తాత్కాలికంగా మనం పెయిన్ రిలీఫ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఇవన్నీ ఓన్లీ టెంపరీ మెడికేషన్సే, టెంపరీగా రిలీఫ్ చేస్తాయమని, పర్మనెంట్ రెమెడీ అయితే కాదు. సో పర్మనెంట్ రెమెడీ కావాలి అన్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళు దంత వైద్యం దగ్గర వెళ్ళేసి ఆ ప్రాబ్లం ఏంటో చూసి ఆ కాజ్ ఏంటో చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకుంటేనే పర్మనెంట్ రెమెడీ దొరుకుతుందండి.
0: కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ దంపతులు తల్లిదండ్రులుగా మారాలన్న ఆలోచన వచ్చిన నాడే మిగతా అన్ని పరీక్షలతో పాటు దంత వైద్యుని సంప్రదించినట్టయితే ఏదైనా దంత సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫిక్స్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత వెళ్ళాలి. ఆ తర్వాత గర్భధారణ సమయంలో గర్భాన్ని ధరించి ఉన్న 9 నెలల పాటు కూడా ఓరల్ హైజీన్, నోటి పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా సమస్య తీవ్రతరం అనిపించినప్పుడు వైద్యుడి సలహా మేరకే అత్యవసర ట్రీట్మెంటే తీసుకోవాలి, తప్పిస్తే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోకూడదు, సొంత వైద్యం చేసుకోకూడదు. అది కేవలం వీరి మీదే కాకుండా వారి గర్భస్థ శిశువు పైన కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
1: నమస్తే అండి.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం, గర్భిణీ స్త్రీలలో దంత సమస్యల గురించి డాక్టర్ సీను నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆజే చరణ్.
2: పోకరి వచ్చాడు కదరా,

Yes, what an energetic song to begin our show with. Hello, Miru Vintunaru, Akashwani FM Rainbow 101.9 with me, RJ Charan. So, listeners, bite aite weather awesome adri poyindi and studio clock lo time vachesi 6 gantara daati 5 nimshalu avutundi and manam unnamu mana favorite program Gen Z lo. So, listeners, okappudu paatalu ante andram ekkuvaga telugu paatalu, konni hindi paatalu, mari konni english paatalu vinetollam. కానీ జనరేషన్తో పాటు మన టేస్ట్లు కూడా మారిపోయినాయి అండ్ మనం కేవలం తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్కే లిమిట్ అవ్వట్లేదు. భాషతో సంబంధం లేకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ సాంగ్స్ అన్నీ వింటున్నాం, జస్ట్ వైరల్ అయితే చాలు. సో మరి ఈరోజు మనం ఈ జెన్జీ ప్రోగ్రాంలో కూడా భాషతో సంబంధం లేకుండా జస్ట్ బీట్ అండ్ ఫీల్ ఉంటే చాలు అనిపించే సూపర్ హిట్ సాంగ్స్ అనేవి వినబోతున్నాము ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో మీరు రెడీగా ఉన్నారా? సో లెట్స్ ట్యూన్ ఇన్ విత్ అవర్ ఫస్ట్ సాంగ్ by Sai Abhyankar. So stay tuned to 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మరి ఈరోజు మనం జెన్జీతో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, సో అది ఏంటో చెప్పే ముందు, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ మచ్ క్లోజ్ టు అవర్ హార్ట్స్. సో దీని గురించి చాలా జడ్జ్మెంట్స్ అండ్ స్టీరియోటైప్స్ కూడా ఉంటాయి. అదేంటంటే మెన్ అండ్ దేర్ ఎక్స్ప్రెషన్స్. ఎస్, అంటే మగవారికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని. రెగ్యులర్గా అండ్ పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రెస్ వల్ల మెన్ విల్ ఫీల్ హెక్టిక్, డిస్టర్బ్డ్ అండ్ స్ట్రెస్డ్. కానీ యూజువల్గా అబ్బాయిలంటే పెద్దగా కోపం, చిరాకు తప్ప ఇంకా ఏ ఎమోషన్ కూడా చూపించరు అని అనుకుంటారు. కానీ మనం వాటి చుట్టూ ఉన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అన్నీ మాట్లాడుకోబోతున్నాము. స్టే ట్యూన్ టు 101.9. అండ్ మనం ఇంకా ఇలాంటి టాపిక్స్, ఇలాంటి డిస్కషన్స్ అన్ని కంటిన్యూ చేద్దాము విత్ దిస్ అమేజింగ్ మల్టీలింగ్వల్ సాంగ్.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో లిసనర్స్, ఒక రెగ్యులర్గా అందరికీ ఉండే ఒక రెగ్యులర్ ఆలోచన ఏంటంటే, అబ్బాయిలంటే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, లైఫ్లో ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండాలి. ఐ అగ్రీ, బట్ ఇది అబ్బాయిలకు ఒకరికే స్ట్రెస్ చేసి చెప్పడం ఎందుకు? అందరికీ చెప్పొచ్చు కదా. అండ్ యు నో వాట్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఓకే టు నాట్ బీ స్ట్రాంగ్ ఆల్సో. అంటే ఖచ్చితంగా మనం ప్రతిసారి ఏదో గొడవకు రెడీ అయిపోయినట్టు, ఏదో ఆర్గ్యుమెంట్కి రెడీ అయిపోయినట్టు అంత స్ట్రాంగ్గా ప్రతిసారి ఉండనక్కర్లేదు. సో జెన్జీలు ఏమంటారంటే, మన మనసుకి అనిపించింది చేయాలి, మనకు నచ్చినట్లు ఉండాలి. సో ఏమంటారు, మీకు ఏమనిపిస్తుందో మాకు వాట్సాప్ చేసి చెప్పండి, 0402-323-4825. అండ్ మనం ఉన్నాము జెన్జీలో అండ్ డిఫరెంట్ మల్టీలింగ్వల్ సాంగ్స్ వింటున్నాము. అండ్ ఇప్పుడైతే మనం ఒక నార్త్ ఈస్ట్ నుండి అంటే మణిపూరి సాంగ్ ఒకటి వినబోతున్నాము. స్టే ట్యూన్ టు 101.9.

0: FM Rainbow 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM Rainbow 101.9.
1: Yes, listeners, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో మనం ఈరోజు అయితే జెన్జీలో మెన్ అండ్ ద ఫీలింగ్స్, ఎమోషన్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రకమైన టాపిక్స్ గురించి. సో మీకేమనిపిస్తుంది? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? సో మీరు మాకు వాట్సాప్ ద్వారా చెప్పేయచ్చు. అండ్ మీరు మాకు వాట్సాప్ చేయాల్సిన ఆ నెంబర్ ఏంటంటే 0402323482. నేను మరొకసారి రిపీట్ చేస్తాను మీ అందరి కోసం నెంబర్ 0402323482. సో నేను మీ మెసేజ్ కోసం ఇక్కడ స్టూడియోస్లో వెయిట్ చేస్తున్నాను. స్టే ట్యూన్ టు 101.9.

ఉందని చెప్తున్నా. సో దట్ మనలో పైలపోయి ఉన్న ఆ స్ట్రెస్, బాధ, కొన్ని కొన్నిసార్లు ఆనందం, సో ఇవన్నీ బయటికి వచ్చేసి రిలీజ్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి తన కూతురి అప్పగింతల సమయంలో ఏడుస్తారు చూసారా, సో అట్లాంటి ఒక ప్యూర్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. సో ఈ జెన్జీలు చెప్తున్నారు, ఈ వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ వ్యాలిడే కదా, ఏమంటారు? వింటూనే ఉండండి 101.9, అండ్ మీ ఒపీనియన్ కూడా షేర్ చేయొచ్చు మాకు వాట్సాప్పై 0402323485225. అండ్ ఇప్పుడైతే మన ఒక సూపర్ హిట్ మలయాళం సాంగ్ అయితే వినబోతున్నాము ఫ్రమ్ ద ఫిల్మ్ ఆవేశం.

Yes, listeners, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో మనకైతే వాట్సాప్ మెసేజెస్ కొన్ని వచ్చేసినాయి. అది దిల్సుఖ్ నగర్ నుండి దుర్గ మెసేజ్ చేశారు. దుర్గ గారు చెప్తున్నారు, గ్రేట్ సాంగ్స్, కీప్ గోయింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని. ఎస్, అండ్ నెక్స్ట్ కావాడిగూడ నుంచి కమల్ గారు మెసేజ్ చేశారు, ఐ అగ్రీ విత్ యూ బ్రో, వీ ఫీల్ యూ అని చెప్పి. థ్యాంక్ యూ కమల్ గారు, థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్ అండ్ లిజనర్స్. అండ్ మీకోసం ఇంకొన్ని మల్టీలింగ్వల్ సాంగ్స్ అయితే ఎదురు చూస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఒక లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ అయితే వినేద్దాము. స్టే ట్యూన్ టు 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం, రంగుల మాయం.

ఎస్ లిజినర్ స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 6:55 అవుతుంది. అంటే మరి కొద్దిసేపట్లో 7 గంటలకు మనం హలో రెయిన్బోలో కలుసుకోబోతున్నాం. అండ్ ఇప్పుడైతే ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ వినేసేయండి. లేటెస్ట్ ట్రాక్ తెలుగు సాంగ్ ఇది, ఫ్రమ్ ద ఫిల్మ్ పెద్ది. సో అండ్ ఆ తర్వాత 7:00కి మనం మాట్లాడుకుందాము హలో రెయిన్బోలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: Yes, of course, musically yours. Meeru vintunnaru Akashvani FM Rainbow 101.9 with me, Ajay Charan. So, listeners, studio clock lo samayam aithe sarigga 7 gantalu avutundi. Ante ఇంతసేపు నేను మాట్లాడిందే కాకుండా మీరు కూడా మీ మనసులోని మాటలు నాతో పంచుకునే సమయం వచ్చేసింది. ఎస్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ హలో రెయిన్బో. కాకపోతే ఈరోజు మనం మాట్లాడుకోవట్లేదు, పాటలాడుకోబోతున్నాం. అంటే ఈరోజు మీరు నాకు కాల్ చేసి ఒక పాట పాడబోతున్నారు. మరి పాట పాడాలంటే ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా. ఎస్, సో ఇప్పుడైతే ఆగస్ట్ నెల ఇప్పుడిప్పుడే మొదలైంది. సో ఆగస్ట్ మొదలయ్యే అక్షరం ఆ. అండ్ అట్లనే ఇప్పుడు పాటలు అనగానే మనకు గుర్తొచ్చే ఆట కూడా అంత్యాక్షరి. సో కాబట్టి ఆ ఈ మొదటి రెండు అక్షరాలు అచ్చుల్లోని వర్ణమాలలోని అచ్చుల్లోని మొదటి రెండు అక్షరాలైన ఆ లేదా ఆ, వీటితో మొదలయ్యే పాటలు ఏవైనా సరే, తెలుగు పాటలు పాతవైనా కొత్తవైనా, సో మీకు తెలిసిన ఏవైనా పాటలు ఏదైనా ఒక పాట మినిమంగా కాల్ చేసి మాకు చెప్పండి, పాడండి. సో

మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402323 0030 లేదా 0402323 4821 లేదా 0402970471 5. శ్రోతలందరి కోసం మరొకసారి నేను ఫోన్ నంబర్స్ చెప్తాను. 040 అయితే కామన్, 040 పెట్టేసేయండి. దాని తర్వాత 2323 0030 లేదా 2323 4821 లేదా 2970471 5కి కాల్ చేసేయండి. నేనైతే మీకోసం స్టూడియోస్లో వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆతోను మొదలయ్యే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాము. స్టే ట్యూన్ టు 101.9.

0: ఎస్ లిజనర్స్, మనతో పాటు మాట్లాడడానికి అయితే మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. హలో.
1: రెడీగా ఉండ.
0: ఎస్
1: సరే, మంచి మంచి టాపిక్ ఇచ్చినావు నాయన, మాకు సంతోషము.
0: ఎస్ సార్, పాడండి సార్.
1: పాట పాడతానైనా.
0: ఎస్ సార్.

0: రథము మాకు నీడగా నిలిచి విజయము నీయవే అమ్మా భవానీ, జయము నీయవే అమ్మా భవానీ అయ్యా చరణ్ గారు.
1: ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ సార్
1: ఎస్ లిజనర్, సో మనం ఇంకొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేసేద్దాం. హలో
2: హలో
1: హలో సార్, గుడ్ ఈవినింగ్.
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను సార్, మీ పేరు అండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నిజాంపేట నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నందు అండి.
1: ఓకే నందు గారు, టాపిక్ విన్నారా?
2: వినలేదు, సారీ, చెప్తారా సార్?
1: ఎస్ సార్, ఆ లేదా ఆ అక్షరంతో మొదలయ్యి ఏమైనా పాటలు పాడండి, ఏదైనా ఒక పాట.
2: ఏదండి, ఆ మీద కానీ
1: సెకండా, మొదటియా లేకపోతే రెండవా?
2: పాట మణి పాడవే ఆయిగా, ఆమణి పాడవే ఆయిగా, మోగవై పోగుయివేలా రాలేటి పూదా రాగాలతో, పోతేటి పూలా గంధాలతో.

0: அவனை பாடவை ஆயிகளை
1: எஸ் சார், தேங்க்யூ சார், தேங்க்யூ ஸோ மச், அலபா பாடிடு சார். ఎస్ సార్, రైట్. ఎస్ లిజనర్, సో ఇప్పుడు ఒక షార్ట్ ప్రోమో విందాము, అండ్ ఆ తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మీకోసం. మరే ఇక్కడ సాంగ్ ఫ్రమ్ నాని అండ్ కీర్తి సురేష్.
2: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
3: No, tell me. I don't want to miss out.
2: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
3: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
2: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
4: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.

0: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో ఇప్పుడైతే మనం హలో రెయిన్బోలో ఉన్నాము, అండ్ మీ గాత్రాన్ని మిగిలిన శ్రోతలందరికీ వినిపించే టైం వచ్చేసింది. రోజంతా రేడియోలో పాటలు వింటూ ఎంజాయ్ చేసే మనకు ఇది ఒక కష్టమైన క్వశ్చనా చెప్పండి, ఆ లేదా రెండవ ఆతో మొదలయ్యే పాటలు అయితే పాడేసేయండి. మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402323 0030 ఆర్ 0402323 4821 ఆర్ 0402970 4715. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో హలో
1: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్ అండి, నేను కుమార్ మాట్లాడుతున్నాను గుంటూరు నుంచి అండి.
0: ఓకే కుమార్ గారు, పాడండి సార్.
1: పాడమంటారా?
0: ఎస్ సార్. రైట్ సార్, పాడండి సార్.
1: ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులో నిగానుగా, ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులో నిగానుగా. నీవంటే నేను చూస్తుంటా, నువ్వు పొమ్మన్నా నేను పడి ఉంటా, నీ శోకంతా నేను చూస్తుంటా, నువ్వు పొమ్మన్నా నేను పడి ఉంటా. ఆడించు ఆడించు జరుగా అందాల పప్పులో నిగానుగా, పప్పు ఆడించు ఆడించు జరుగా అందాల పప్పులో నిగానుగా గానుగా గానుగా. అది
0: ఎస్ సార్, ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ సాంగ్ యాక్చువల్లీ మా తాతయ్య గారు పాడేవారు, సో అవన్నీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. అండ్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో
2: హలో హలో
0: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
2: గుడ్ ఈవినింగ్ సార్.
0: ఎస్ సార్, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గచ్చిబౌలి నుంచి గడ్డ అజయ్ కుమార్.
0: ఓకే అజయ్ గారు,
2: చెప్పండి,
0: పాడండి సార్.
2: ఏం పాడాలండి?
0: ఆ లేదా ఆ అనే అక్షరంతో, మొదటి ఆ లేకపోతే రెండవ అక్షరాలతోని ఏదైనా ఒక పాట పాడండి సార్.

0: semana pasada y somos mano. Ah, ma, ah.
1: That's okay, sir. Thank you so much for calling. Hello.
2: Hello.
1: Hello, yes, good evening.
2: Hi, Praveen, na peru.
1: Hello, hello, Praveen garu.
2: Ela unnaru?
1: Nen baagunnan, sir. Meer ela unnaru?
2: I'm pretty good, and thank you.
1: Yes, thank you so much for calling, and pardon, sir.
2: Sure, sure, man. So, ippudaka chala difference anukunnaru kada, ippu nenu inko different anipistha.
1: Okay.
3: అరేంటో ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు, హఠాత్తుగానే మనసు కుప్పి గంతులేసినట్టు, కుమారి సోయడాలు రాసలేవు కళ్ళు మూసి, సుమారు తారలన్నీ నేలరాలి నిన్ను చూసి, ప్రశ్నలతో పేరాకాశీ గుప్పెట్లా

0: अच्छा उड़ीस।
1: वाओ दैट्स अमेजिंग सर, थैंक यू सो मच फॉर कॉलिंग.
0: या मैन,
1: यस यू हैव अ ग्रेट वॉइस सर, थैंक यू सो मच,
0: थैंक यू, बाय।
1: थैंक यू, बाय. हेलो
0: हेलो,
1: हेलो. यस
0: అండి
1: హాయ్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: సాయి కుమార్ అండి, వరంగల్. వరంగల్
1: వరంగల్ నుంచి. సాయి కుమార్ గారు పాడేయండి సార్.
0: అంటే అంటే అమలాపురం, ఆహా అంటే అంతా అండి, మాకు మా పిల్లలు మాట్లాడతారంట అండి, హాయ్ చెప్తారంట. హాయ్ చెప్పండి.

0: Hello，
1: Hi.
0: hi hi, thank you so
1: Thank you, sir.
0: much.
1: Thank
0: Yes,
1: you.
0: thank you so much for calling. And listeners, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం.

బీట్ మార్చండి రా బాబా.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్ అండ్ లిజనర్స్ మనతో మాట్లాడడానికి. హలో రెయిన్బోలో ఇంకొక లిజనర్ అయితే రెడీగా ఉన్నారు. హలో హలో హలో ఎస్ హలో
1: హలో,
0: హలో గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్. నమస్తే అండి.
0: నమస్కారం.
1: నేను మంగాబాద్ కట్టికిండ నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నా. మరి ఇలాంటివన్నీ ఉంటే హ్యాపీగా ఉంటాం కదా సీనియర్ సిటిజన్స్ అంతా.
0: ఎస్ ఎస్ మ్యామ్. ఎస్.
1: ఆహా, ఏ మీరు తినరామై మరచి తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకెవరండి వంకాయేనండి.
0: శుభ సాయంత్రం సార్, మీ పేరు అండ్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, రామాచారి గారు. ఓకే సార్, మొదటి ఆ లేకపోతే రెండవ ఆ అక్షరాలతో పాట అయ్యి మొదలయ్యి ఏదైనా పాట పాడండి.
2: అంటే అమ్మ అదే కదా?
0: ఎస్ సార్.
2: కొత్త వస్తుంది. అంటే అమ్మ అంటే అసలు. థ్యాంక్స్ అండి.
0: ఓకే, దాట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, ఇంకొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో
3: హలో. సుధాకర్ గారు అబ్బాయికి సంధ్యావందనం అండి.
0: థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్, సంధ్యావందనం, శుభ సాయంత్రం.
3: ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నాను. మీరు చాలా బాగున్నారు అంటే నేను కూడా చాలా బాగున్నాను.
0: అది థ్యాంక్ యూ సార్. రైట్ సార్, పాట పాడేయండి సార్.
3: ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికన్నా ముఖ్యంగా వయసులో చిన్నవాడి అయినా కూడా నీ ఓపిక నీ సహనానికి ఒక వందనం.
0: అయ్యో థ్యాంక్ యూ సార్.
3: ఇంకోటి ఏంటంటే, శంభో శివ శంభో నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు పాడింది, ఆడండిరా మామ ఆడండిరా అందగా అందాల సోయగాలు చూడండిరా.
0: ఓకే,
3: అదండి. వీలైతే ఆ సాంగ్ ప్లే చేయండి. ఇంకా ఇంకో పాట పాడమంటే పాడతాను.
0: పాడండి సార్, పాడండి సార్.
3: అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యం ఇది కనరా పామరుడా. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్.
4: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
0: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
4: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
0: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
4: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: ఎస్, డోంట్ మిస్ ఇట్.
5: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
0: Hello. Yes, listeners. So, మనమైతే సూపర్ హిట్ సాంగ్స్ వినుకుంటూ మధ్యలో కాల్స్ కూడా మాట్లాడుతున్నాం కదా. హలో రెయిన్బోలో ఉన్నాము అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో
6: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ సార్.
6: నేను నరసింహారెడ్డి సార్.
0: ఎస్ సార్, నరసింహారెడ్డి గారు ఫ్రమ్ ప్రేమావతిపేట్
6: సార్. సార్, థ్యాంక్ యూ.
0: ఎస్ సార్, పాడండి.
6: అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా పడ్డావే చిన్నదానా. థ్యాంక్ యూ సార్.
0: ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. హలో హలో
7: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్.
7: హాయ్ చెర్రీ.
0: హాయ్ హాయ్ హాయ్ హాయ్
7: చెర్రీ అని నేనే మెసేజ్ పెట్టా ఒకరోజు.
0: ఓకే ఓకే.
7: అయ్యా, ఎన్ని రోజులు ట్రై చేస్తున్నారు, డైలీ ట్రై చేస్తే కూడా అమ్మ నాకు విసుకొచ్చేసింది.
0: అయ్యో అయ్యో, దట్స్ ఓకే మ్యామ్.
7: ఇవాళ ట్రై చేయకుండా కలిసేసింది.
0: ఓహో, ఓకే, గ్రేట్ గ్రేట్ మేడం. మీ పేరు అండ్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
7: మియాపూర్ శోభ, రెగ్యులర్ కాలర్ నేను కూడా.
0: ఓకే శోభ గారు, పాడండి మేడం.
7: మీరే కొత్త ఆర్జే అనుకుంటా?
0: అవును మ్యామ్, అవును మేడం.
7: మీరు, రంజిత్, ఇంకా ఇద్దరు అమ్మాయిలు.

0: కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకే మంచైన మరిగేలే. జై పవన్ అన్న.
1: ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్ లిజనర్స్, మరి ఇప్పుడు ఆ సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాము. స్టే ట్యూన్ టు 101.9 విత్ మీ ఆర్జే చరణ్. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం.

0: ఎస్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9లో మనం ఉన్నాము. హలో రెయిన్బోలు, అండ్ మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం సార్, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నా పేరు డాక్టర్ కృష్ణ రాయుడు అండి. నేను కూడా వన్ ఆఫ్ ది రెగ్యులర్ కాలర్స్ అండి. కేఎస్ఆర్ టౌన్షిప్ పుందనపల్లి సికింద్రాబాద్ అండి.
0: ఓకే, సూపర్ అండి. కృష్ణారాయుడు గారు, పాడండి సార్.
1: సారీ, ఏ పాట అయినా పాడొచ్చా? సీరియల్ టైటిల్ సాంగ్ నాకు బాగా ఇష్టమైంది ఒకటి ఉంది.
0: పాడండి సార్.
1: ఒరే ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈడుతున్నాం ఒక చెంచాడు భవసాగరాజు. కరెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు, కర్రీలో కాలం ఎక్కువైతే కన్నేట్టు, నైట్ అంతా దోమలతో ఫైటింగే మనకు గ్లోబల్ వార్.
0: ఎస్ సార్, ఎస్ సార్, టెన్షన్ లేం పడకు, గోళీ మార్ దాంతో నిండా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్. ఇది ఆతో మొదలవ్వకపోయినా కానీ మనందరికీ ఒక నాస్టాలజిక్ సాంగ్ ఇది అందరికీ. అండ్ ఎస్, ఇప్పుడైతే ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాము ఫ్రమ్ ద ఫిల్మ్ లక్ష్మి. స్టే ట్యూన్ టు 101.9.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో మనం ఉన్నాము. హలో రెయిన్బోలో, అండ్ మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో బబ్లు గారు, హలో. ఎస్, దాట్స్ ఆల్ రైట్ లిజనర్స్. సో మీరు కూడా మీ గాత్రాన్ని మిగిలిన శ్రోతలందరికీ వినిపించేయాలి అనుకుంటే, సో మీరు మాకు కాల్ చేయాలి. అండ్ మీకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323 0030, లేదా 0402323 4821, ఆర్ 0402970475. అండ్ నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను రైట్ ఇన్ ద స్టూడియోస్ లిజనింగ్ సూపర్ హిట్ సాంగ్ స్టార్టింగ్ విత్ ఫస్ట్ ఆ లేకపోతే సెకండ్ ఆతో మొదలవుతున్న సాంగ్స్ అని వింటున్నాం కదా. సో స్టే ట్యూన్ టు 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం.

0: Alana.
1: Hello,
0: Bablu.
1: hello, Bablu.
0: How are you?
1: Yes.
0: అయితే ఆటో పాడాలా?
1: Yes, right.
0: ఆటో అంటే నేను పాడే పాట సోలో సినిమా నుంచి పాడుతున్నాను. సోలో.
1: ఓకే ఓకే.
0: సోలో మూవీలో అమ్మమ్మమ్మ ఈ అమ్మాయి చేయి నచ్చారా హాగా ఒక్క నిమిషం అమ్మమ్మమ్మమ్మ ఈ అమ్మాయి చేయి నచ్చారా.
1: That's okay. That's okay. All right. Thank you, Bablu. Thank you so much for calling. Yes. Hello. Yes, listeners. So, meer kuda inka call cheyachu. Meek already numbers telusu. And leda rendava aa tho modulaye songs aithe paadeyandi. And ippudaithe meekosam inkoka super hit song from the film Shankar Dada Zindabad.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: Hello. Hello.
2: Hello, sir.
1: ఓకే దాట్స్ ఓకే కాల్ అయితే కనెక్ట్ అయింది కానీ వినపడట్లేదు అండ్ దాట్స్ ఓకే కొన్ని కొన్నిసార్లు మనకు ఊప్స్ మూమెంట్స్ ఉంటుంది కదా సో ఇది అట్లాంటిది ఒకటి అండ్ ఎనీవేస్ సో ద టైం వచ్చేసి స్టూడియో క్లాక్లో 7:55 కావస్తుంది అంటే హలో రెయిన్బో అనేది ఎండింగ్కి వచ్చేసింది అండ్ లిజనర్స్ మీరు 8:00 నుంచి 8:30 వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఒక రేడియో రిపోర్ట్ వినబోతున్నారు కామన్వెల్త్ గేమ్స్ 2026 పైన సో అండ్ ఆ తర్వాత మనం తెలంగాణలో అయితే మాట్లాడుకుందాము ఇప్పుడు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు హలో ఓప్స్ ఓకే అండ్ మనం ఇప్పుడైతే మన నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోదాము ఒక సూపర్ హిట్ ఎనర్జెటిక్ సాంగ్ అందాల మేనకవే

0: Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad
4: on FM Rainbow 101.9.
2: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. అండ్ ఇందాక మీరు విన్న ప్రోమో అయితే వైబ్రెంట్ హైదరాబాద్ ది. అండ్ ఇప్పుడు స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 8:35 అవుతుంది. అంటే మనం ఉన్నాము తెలంగాణలో. సో ఈరోజు మన తెలంగాణ చరిత్రలోని ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. అదేంటంటే, మనందరికీ రామప్ప టెంపుల్ గురించి తెలుసు కదా, కానీ ఈ టెంపుల్కి రామప్ప అనే పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? జనరల్గా టెంపుల్స్ అన్నిటికీ దేవుడి పేరు ఉంటుంది, కానీ ఈ టెంపుల్కి మాత్రం దాన్ని నిర్మించిన అద్భుత శిల్పి రామప్ప పేరు పెట్టారు. ఇండియాలో శిల్పి పేరుతో ఫేమస్ అయిన టెంపుల్స్లో వన్ ఆఫ్ ద రేరెస్ట్ టెంపుల్ అన్నమాట. అంటే కళాకారుడికి అప్పుడే గౌరవం ఎంత ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి అద్భుతమైన వారసత్వం గురించి అది మనం ఇంకా మాట్లాడుకుందాము, తెలుసుకుందాము. ఇది నిజంగా తెలంగాణలో ఉండడం మన గర్వ కారణం. స్టే ట్యూన్ టు 101.9. ఇంకా ఈ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాము.

ప్రోగ్రామ్లో సో మనం మాట్లాడుకుంటున్నాము ఇందాక రామప్ప టెంపుల్ గురించి. సో లిసినర్స్, ఒక చిన్న ప్రశ్న, నీటిపై ఇటుక తేలుతుందా? సో సాధారణంగా అందరం అయితే లేదు అంటాం కదా, కానీ రామప్ప టెంపుల్లో వాడిన కొన్ని స్పెషల్ బ్రిక్స్ అయితే అవి నిజంగా నీటిపై తేలుతాయి. తేలికగా ఉండే, ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బ్రిక్స్ వల్ల ఆలయం బరువు తగ్గింది. సో అప్పటి కాకతీయుల ఇంజనీరింగ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ ఇట్లాంటి ఈ టెక్నిక్స్, ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ గురించి, మన పూర్వీకుల టాలెంట్ గురించి తెలుసుకున్నప్పుడల్లా మనకి ఇంకా ఇంకా తెలంగాణ గడ్డపై పుట్టినందుకు ఇంకా గర్వం అనేది, ఇంకా మమకారం అనేది పెరుగుతుంది కదా. ఎస్, స్టే ట్యూన్ టు 101.9, ఎందుకంటే ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ టెంపుల్కి సంబంధించింది మన తెలంగాణ ప్రోగ్రాంలో. వింటూనే ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

ఎస్, దాట్ వాజ్ అన్ ఎనర్జెటిక్ ట్రాక్. ఊరుగల్లకే పిల్ల ఫ్రమ్ ద మూవీ సైనికుడు. లిజనర్స్, సో మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉండి దాన్ని బయట వాళ్ళు వచ్చి పొగిడితే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది కదా. సో అంతకు మించిన ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, మన తెలంగాణ గర్వకారణమైన రామప్ప టెంపుల్ని ప్రపంచమే మెచ్చుకుంది. 2021లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే తెలుసు కదా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. దాదాపు 800 ఇయర్స్ హిస్టరీ, అద్భుతమైన శిల్పకళ, అద్భుత నిర్మాణ శైలి ఇవన్నీ కలిపి ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సో ప్రపంచం గుర్తించిన ఈ చారిత్రక సంపదను మనము చూసి మన తర్వాతి తరాలకు కూడా పరిచయం చేయాలి. సో ఇదే మన వారసత్వం, ఇదే మన తెలంగాణ. అండ్ వింటూనే ఉండండి తెలంగాణ స్టేట్ యూంటూ 101.9. ఇప్పుడు ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. వింటూనే ఉండండి 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

సో ఒకటి ట్రాక్స్ వింటూ మనం తెలుసుకుంటున్నాము రామప్ప టెంపుల్ గురించి. ఇన్ తెలంగాణ ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో లిజినెస్, రామప్ప టెంపుల్ అంటే అది జస్ట్ ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక రాతి పుస్తకం అనిపిస్తుంది. అక్కడ ప్రతి శిల్పం కాకతీయుల కళా నైపుణ్యాన్ని చెబుతుంది. నాట్య భంగిమల్లో ఉన్న శిల్పాలు, అందమైన స్తంభాలు, ప్రతి చిన్న చెక్కుడు కూడా అప్పటి శిల్పుల అంకిత భావాన్ని చూపిస్తాయి. అందుకే చరిత్ర అంటే కేవలం తేదీలు కాదు, మన సంస్కృతి, మన కళ, మన గుర్తింపు. సో మీకు ఎప్పుడైనా వీలైతే రామప్ప టెంపుల్కి ఒక షార్ట్ ట్రిప్ వేసేయండి. చరిత్రను చదవడం ఒక అనుభవం అయితే, దాన్ని ప్రత్యక్షంగా చూడడం మరో అద్భుతమైన అనుభూతి. ఏమంటారు? వింటూనే ఉండండి 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

మన జనరంజని. ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో ఇప్పుడైతే స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి సరిగ్గా 8:56 అవుతుంది. అంటే మనము మన తెలంగాణ ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చేసినాం. అండ్ ఎస్, ఈరోజు మనం రామప్ప టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు 9:00కి మనం రిమ్ జిమ్ హైదరాబాద్లో కలుసుకుందాం. అండ్ అప్పటి వరకు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసేయండి శ్రీరంగరంగ అంటూ. అండ్ 9:00 అయితే కలుద్దాము. Only on FM Rainbow 101.9, Rainbow Tho Jeevitam Rangulam Mayam.

ఎస్పి చరణ్ అండ్ సమీరా భరద్వాజ్ పాడిన ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్, ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్తో మనమైతే రిమ్జిమ్ హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయినాం. హాయ్ వన్స్ అగైన్ అందరికీ, నేను మీ ఆర్జే చరణ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో లిజినెస్, రోజంతా ఎంత బిజీగా గడిచిందో మీకే తెలుసు. ఆఫీస్ అయి ఉండొచ్చు, కాలేజ్ అయి ఉండొచ్చు, ఇంటి పనులు అయి ఉండొచ్చు, కానీ ఒక చిన్న పని ఇప్పుడు చేయండి. ఫోన్ని ఒక నిమిషం పక్కకు పెట్టేసేయండి, కళ్ళు మూసుకొని ఈరోజు జరిగిన ఒక మంచి విషయం గుర్తు తెచ్చుకోండి. అది పెద్దదై ఉండాల్సిన అవసరం లేదు. ఎవరో నవ్వుతూ మీతో మాట్లాడుండొచ్చు, మీకు ఇష్టమైన టీ తాగుండొచ్చు, లేదా ఈరోజు ట్రాఫిక్ కొంచెం తక్కువగా అయి ఉండొచ్చు. చిన్న చిన్న సంతోషాలే పెద్ద రోజులని అందంగా మార్చేస్తాయి. సో ఈరోజు ముగిసేలోపు ఒక మంచి జ్ఞాపకంతో నిద్రపోదాం. నేను మీ ఆర్జే చరణ్ అండ్ ఇంకా మంచి పాటలతో మీతోనే ఉంటాను. వింటూనే ఉండండి 101.9.

లిజనర్స్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జే చరణ్. సో ఈరోజు మీరు అనుకున్న పని పూర్తి కాకపోయి ఉండొచ్చు, ఎవరో మీ మాట అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు, ఏదైనా మీరు చేసిన ప్లాన్ మిస్ అయ్యి కూడా ఉండొచ్చు. బట్ పర్లేదు, రోజంతా మన చేతిలో ఉండదు కదా, కానీ రేపు ఎట్లా మొదలు పెట్టాలనేది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. అందుకే ఈ రాత్రి మీ మీద మీరు కోపడకుండా పర్లేదు రేపు మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పుకొని నిద్రపోండి. ఎందుకంటే ప్రతి ఉదయం మనకు ఒక కొత్త ఛాన్స్ ఇస్తుంది. సో ఆ మంచి ఆలోచనలతో ఈ అందమైన రాత్రిని ఎంజాయ్ చేయండి. ఇక నేను వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. నెక్స్ట్ 9:30 నుండి మీకోసం అద్భుతమైన ఉర్దూ ప్రోగ్రామ్ అయితే రెడీగా ఉంది. అండ్ అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే ఎంజాయ్ చేసేయండి. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.

0: చాలు
1: చాలు చాలు చాలు చాలు
0: విరహాలు చాలు చాలు
1: చాలు చాలు చాలు చాలు
0: విరహాలు చాలు చాలు.
2: ये आकाशवाणी हैदराबाद है 101.9 मेगाहर्ट्ज पर. इस स्टूडियो की घड़ी में इस वक्त रात के 9:30 और 10 सेकंड हो रहे हैं. लीजिए पेश है उर्दू प्रोग्राम नए रंग.